ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 5వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే వివి లక్ష్మి. నిలయంలో సమయం 6:20. మీలో ఎవరికైనా శ్రీ కాశీ యోగ సోమేశ్వర స్వామివారి ఆలయం తెలుసా? ఇది ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న గొర్రెపాక గ్రామం. చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కలిగిన ఒక పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వెలిసిన శ్రీ కాశీయోగ సోమేశ్వర స్వామివారి ఆలయం సుమారుగా 800 నుంచి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని పశ్చిమ చాణక్యులు నిర్మించగా అనంతరం కాకతీయ రాజులు అభివృద్ధి చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక కొలనుపాక ఒకప్పుడు కళ్యాణి చాణక్యుల ముఖ్య కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందిందట. ఈ ఆలయంలో పరమశివుడు సోమేశ్వర స్వామివారి రూపంలో కొలువై ఉండగా అమ్మవారు శ్రీ చండికాంబగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయంలోని సహస్రలింగం అంటే 1000 లింగాల గుడి అనర్థం. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి కావచ్చు, శిల్పకళ కావచ్చు, రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు

చాళుక్య మరు కాకతీయుల కళావైభవానికి అద్దం పడతాయి. ఈ ఆలయ సమీపంలో పురావస్తు మ్యూజియం కూడా ఉందండోయ్. ఇలాగే చారిత్రాత్మక వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి మనకి అర్థం కావాలి, ప్రతి ఒక్కటి మనకు తెలియాలి. మన కళ, మన చారిత్రాత్మక, వారి యొక్క కళలు, వారి యొక్క గొప్పతనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఒక మ్యూజియాన్ని నిర్మించడం, దాన్ని చూడడానికి ప్రదర్శకులందరికీ కూడా కనుల విందుగా కనిపించేలా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ జీవితం రంగలమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇక కొరణపాకలోని శ్రీ కాశీ యోగ సోమేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఒక పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలో శివుడు యోగముద్రలో దర్శనమివ్వడం ఒక ప్రత్యేక విశేషం. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు కార్తీక మాస సోమవారాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. భక్తులు అభిషేకాలు రుద్రార్చనలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంత వాతావరణం కావచ్చు, పురాతన శిల్ప సంపద, సహస్రలింగం, అలాగే సమీపంలోని జైన దేవాలయం కలిసి కొరణపాకను ఒక విశిష్ట ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలబెట్టాయి. శైవ జైన సాంప్రదాయాలు ఒకే ప్రాంతంలో వికసించిన చారిత్రాత్మక ఉదాహరణగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. అలాగే తెలంగాణ సంస్కృతి

చరిత్ర, దేవాలయ నిర్మాణ కళలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తప్పక సందర్శించాల్సిన ఒక పుణ్యక్షేత్రంగా శ్రీ కాశీ యోగ సోమేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎవరైతే ప్రతి దేవాలయం గురించి, దాని యొక్క చారిత్రాత్మక చరిత్రను గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాశీ యోగ సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించాల్సిందే అంటారు. వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ వివి లక్ష్మి. మనం ఉదయాన్నే లేవగానే పక్కాగా కాఫీనో టీనో తాగింది మన రోజు అనేది మొదలవుతుంది కదా. అయితే అల్మార నిండా ఎన్ని రకాల కప్పులు ఉన్నా సరే టీ కానీ లేదా కాఫీ కానీ తాగడానికి రోజు చేయి మాత్రం ఒక దగ్గర ఒక కప్పు దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ కప్పు నాది, ఇందులోనే నేను తాగాలి, ఇందులో ఎవరు తాగకూడదు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. రంగు వెలిసిన అచ్చు కాస్త విరిగినా సరే ఆ కప్పులో తాగింది టీ తాగినట్లు అనిపించదు కదా. ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని? దీన్ని ఎండోమెంట్ ఎఫెక్ట్ అని అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఒక మహిళకి రోజు మొదలవుతూనే ఆఫీస్ పనులు, ఇంటి బాధ్యతలు, పిల్లల చదువుతో ఒక రెస్ట్ లేకుండా ఉంటూ ఉంటుంది. అయితే ఆ హడావిడి ముందు వాళ్ళకి ఇష్టమైన కప్పును చేతిలోకి తీసుకొని దాంట్లో ఉండే టీని ఆస్వాదిస్తూ గడిపే ఆ 10 నిమిషాలు ఒక ప్రత్యేకమైనట తెలుసా. ఆ క్షణంలో ఆ కప్పు ఆమెకి ఒక కంఫర్ట్ జోన్లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. మామూలుగానే అమ్మాయిలు ప్రతి చిన్న విషయంలోనూ చాలా ఎమోషనల్గా ఉంటూ ఉంటారు. అలాంటిది రోజు టీ తాగే ఆ కప్పు పుట్టిన నుంచి తెచ్చుకొని ఉండొచ్చు, లేదా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్ కానీ, లేదా కావాలని ఇష్టంగా కొనుక్కొని ఉండొచ్చు, మొదటి జీతం వచ్చిన తర్వాత కొనుక్కొని ఉండొచ్చు, ఇలా ఇష్టపడి ఇచ్చిన జ్ఞాపకంగా కూడా ఉండొచ్చు. అయితే కారణం ఏదైనా సరే టీ తాగుతున్నంతసేపు ఆ మధుర జ్ఞాపకాలు తెలియకుండానే ఆమెను ఉత్తేజపరుస్తూ ఉంటాయి. అంతే కదండి, ఇంట్లో అందరి కోసం అన్నీ సర్దిపెట్టే అమ్మాయికి ఇది నా వస్తువు, నా సొంతం, నా కోసం నేనే దీన్ని దాచుకుంటున్నా అన్నది మాత్రం చాలా హాయిని కలిగిస్తూ ఉంటుందట. ఒకవేళ ఏ కారణంతో అయినా సరే అది విరిగిపోయిందంటే దాని స్థానంలో ఇంకో వస్తువుని తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా ఒక వ్యక్తి ఇష్టపడిన దానికి లేదా మనం తాగే టీ అయినా సరే ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు ఇది నా కోసం అని కేటాయించుకునే వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి కదా. అలా మీకు కూడా ఉండుంటాయి, ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. మనందరికీ తెలిసిందండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అండ్ ఇప్పుడు మనకి చాలా అనుభవం అవుతున్న పరిస్థితులు కూడా చాలానే వస్తున్నాయి. అయితే డబ్బు, హోదా, పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఉన్నా సరే ఆరోగ్యం బాగాలేకపోతే వేటిని మనం ఆస్వాదించడం కదా. అలా మన ఆరోగ్యం బాగుండడం కోసం ప్రతిరోజు మన రోజు దినచర్యలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయానికి లేవడం వల్ల శరీరం, మనసు రెండు ఉత్సాహంగా మారుతూ ఉంటాయి. ఆ సమయంలో ఉండే స్వచ్ఛమైన గాలి శ్వాసకోశానికి మేలు చేస్తూ ఉంటుంది. ఇక ఉదయం లేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగడం అనేది శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. అండ్ వ్యాయామం వల్ల కూడా శరీరం బలంగా ఉండడమే కాకుండా మనసులోని ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి శక్తి కూడా వచ్చేస్తుంది. చాలామంది సమయం లేదని వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు, కానీ రోజుకి కేవలం ఒక 20 నిమిషాలు కేటాయిస్తే కనీసం ఒక 10 నిమిషాలైనా కేటాయించండి, బాగుంటుంది కదా. ఇక వ్యాయామం చేసిన తర్వాత పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పండ్లు, మొలకెత్తిన గింజలు, పాలు, గుడ్లు, ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇప్పుడు సమయం లేదు అని బయట ఎక్కువగా తింటున్నామేమో, కానీ తర్వాత మనకు సమయం లేకుండా పోతుంది. ఏమంటారు ఆలోచించండి కదా, ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: చూసే.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించేందుకు ఉద్దేశించారు. దీన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెడతారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జై జవాన్ జై కిసాన్ జై యువ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింతగా భాగస్వాములు చేయవలసిన అవసరం ఉందన్నారు. శాసనసభలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలాగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలకమైన ముందడుగు పడిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్లు మంత్రి చెప్పారు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రల పవిత్ర ఆధార్పణ ఉత్సవం జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తరువాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టి కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పిస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వెంట ఉన్న అనేక వేలాది మంది అదృశ్య రక్షక దేవతలకు కూడా ఈ నైవేద్యం సమర్పితమైనట్లుగా భక్తులు భావిస్తారు. అమెరికా ఇరాన్లు వరుసగా 2వ రోజు కూడా దాడులు నిలిపేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరుగుతాయని ఆశలు చిగురించాయి. గ్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చాను దేశానికి తొలి స్వర్ణ పతకం అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయితో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. జింబాబ్వేతో జరిగిన చివరి T20 మ్యాచ్లో విజయం సాధించి భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 కైవసం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ జీవితం రంగులమయం ఫిత్ ఆర్జే మీ లక్ష్మి. మనం మన ఇంటికి సంబంధించి చాలా రకాల లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బయటికి మనం పెడుతున్నాము, ఎంత మన చేతికి వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. నెల మొత్తానికి ఎంత మిగులుతుంది అనేది కూడా అర్థం చేసుకొని ఎంతవరకు దాచిపెట్టాలి, ఎంతవరకు ఖర్చు చేయాలి అనేది, నెక్స్ట్ మంత్కి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా చెత్తకు సంబంధించిన ఆడిట్లు అనేది చేశారా? చెత్తకి ఆడిట్ ఏంటి, ఇంట్లో వృధాని తగ్గించుకోవాలి అనుకుంటే ఇది చాలా తప్పనిసరి. అండ్ బయటి వాతావరణాన్ని కానీ

పర్యావరణాన్ని కానీ కాపాడాలి అన్న ఆలోచన ఉంటే కనుక ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన తప్పక పని. ఈ ఆడిట్తో సమయము డబ్బు రెండు ఎలా ఖర్చు అవుతున్నాయో మీకు అర్థమైపోతూ ఉంటుంది. దీనికోసం ఓ వారం పాటు ఇంట్లో ఉన్న చెత్తబుట్టలో చేరుతున్న వాటిని గమనించండి. అసలు ఏమేమి చెత్తబుట్టకు చేరుతున్నాయి, ఏం చేరకూడదు అనేది ఆలోచించాము అంటే అవసరమైతే కాగితం మీద వివరాలు కూడా రాసుకోండి. అంత సమయం ఉంటుందా లక్ష్మి? అంటే చెత్తని వేయకూడదు, చెత్త బయట ఉండటం వల్ల పర్యావరణాన్ని దెబ్బతింటుంది, పరిసరాలు దెబ్బతింటాయన్న ఆలోచన ఉంటే కాస్త సమయం కేటాయిస్తే సరిపోతుంది కదా. ఏమంటారు, ఆహార వృధా కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఈ వేస్ట్ అంతా కూడా, ఇలా అన్నీ తర్వాత మీకే నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవసరానికి మించి కూరగాయలు పండ్లు ఎన్నుకుంటున్నారో అర్థమైపోతూ ఉంటుంది. మిగిలిన కూరగాయలన్నీ బయట పడేస్తూ ఉంటాం కదా. సో మనకు అవసరమైనవి ఎంత, అందులో మనకు కాస్త ఖర్చు కూడా తగ్గిపోతుందండి. ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, పార్సెల్ కావచ్చు, ఇలా ఎంత ప్లాస్టిక్ పోగవుతుంది అనేది కూడా తెలుస్తుంది. బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతరత్ర ఈ ప్యాకేజ్ ఫుడ్ కావచ్చు, అసలు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంటికి సంబంధించిన హెల్త్ చెకప్ లాంటిదే అని అనుకోవాలి. ఎక్కడి నుంచి చెత్త వస్తుందో తెలిస్తే దాన్ని అడ్డుకట్ట ఎలా వేయాలి అనేది కూడా సులభంగానే తెలుస్తుందిగా. దాంతో తర్వాతిసారి షాపింగ్ చేసినప్పుడు ఏది ఏ మోతాదులో కావాలి, ఎంతవరకు ఖర్చు చేయాలి ఏంటి అనేది కూడా మనకే అర్థమవుతుంది. పర్యావరణం బాగుంటుంది, అలాగే ఇంట్లో ఉన్న ఖర్చులు కూడా కాస్త తగ్గుతాయి, ఇల్లు కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈ లెక్కలు పక్కలు మనకెందుకు అనుకుంటే కాస్త తక్కువ చెత్తని వాడితే బెటర్ కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామచౌదయ శాస్త్రి, ఆలపించిన వారు పృథ్వీ చంద్ర. నేను శైలజ చిత్రం నుంచి క్రేజీ ఫీలింగ్ అంటూ చక్కటి పాట విన్నారు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

సంగీతం మిక్కీ జె మేయర్, రచన భువన చంద్ర, ఆలపించిన వారు మానో మరియు రమ్య బెహ్రా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి గువ్వా గోరింకతో అంటూ చక్కటి పాట విన్నారు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగమయం. మీరు ఎప్పుడైనా సరే అంటే మన శరీరాన్ని కానీ మన జీవనాన్ని కానీ నిర్దేశించేది ఏంటి అంటే మన మెదడు, మన మెదడు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం, అదే జరుగుతూ ఉంటుంది కూడా. అయితే దాని ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆధునిక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల మెదడు అనేది ఆరోగ్యానికి ప్రత్యేక సంరక్షణ, అలాగే సకాలంలో చికిత్స కూడా అత్యవసరమని నొక్కి చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే స్త్రీల మెదడు చాలా చురుకైంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది వల్ల, అంటే కౌమార దశ కావచ్చు, ప్రత్యుత్పత్తి వల్ల కావచ్చు, మోనోపాజ్, వృద్ధాప్యం, ఇలా విభిన్న దశల్లో హార్మోన్ల వల్ల వచ్చే మార్పుల ప్రభావం దాని పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే హార్మోన్లు భావోద్వేగాలతో పాటు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, నిద్ర, విషయ సంగ్రహణ ఇవన్నీ కూడా వీటన్నిటి నైపుణ్యాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా మహిళలు వాళ్ళ యొక్క మెదడు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఎంత ప్రెషర్ని మనం టేకాఫ్ చేస్తున్నాం అనేది, ఇలా మనం అంటే హార్మోన్లు భావోద్వేగాలతో పాటు వీటన్నింటినీ కూడా ప్రభావితం చేస్తాయన్నమాట. అయినా దాన్ని అస్సలు పట్టించుకోం కదా. బీపీ, షుగర్, లివర్, బ్లడ్ ఇలా చాలా రకాల పరీక్షలు చేయించుకుంటాం, కానీ మన మెదడు పదిలమేనా అని, పనితీరు బాగుందా అని ఏ డాక్టర్నైనా ఎప్పుడైనా అడిగి ఉంటారా? కనీసం మనకు ఒక చెకప్ చేసుకోవాలి అనేదైనా తెలుస్తుందా? అసలు ఆ దిశగా ఆలోచిస్తామా? అస్సలు లేనే లేదు. పురుషులతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువగా మహిళలు మైగ్రేన్ బారిన పడుతున్నారట. హార్మోన్ల అసమతుల్యత కావచ్చు, వాటిలోని మార్పుల వల్లే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఇక అల్జీమర్స్తో జీవిస్తున్న వాళ్ళలో మాత్రం సుమారు 200 మంది చాలా వరకు మహిళలేనట. డిప్రెషన్ కావచ్చు, డిమెన్షియా కావచ్చు, ఇవన్నీ కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయట. ఇవే కదండి మల్టిపుల్గా ఆటో ఇమ్యూన నాడీ సంబంధిత వ్యాధులు కూడా ఆడోళ్ళల్లో రోజు రోజుకి పెరుగుతున్నాయట. సో మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం, ఏ పని ఎక్కడ వరకు సక్రమంగా జరుగుతుందా లేదా అన్న ఆలోచనలు రోజు ఎంతవరకు ఆలోచించాలి అంతవరకు మాత్రమే ఆలోచిస్తే ఇంకా చాలా బాగుంటాం. ఎక్కువగా ప్రెషర్ తీసుకొని పని అవుతుందా కావట్లేదా, ఈరోజు ఎంత పని అవుతుంది, ఈరోజు వీళ్ళని ఎలా చూసుకున్నాము, ఇల్లు, వంటిల్లు అండ్ అతిగరిల్లు ఇలా ప్రతిదీ ఆలోచిస్తూ ఉన్నాము అంటే మన ఆరోగ్యం చాలా చెడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఉంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ

0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకో.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంకులమయం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
1: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
0: art,
2: literature, tourism,
0: cinema,
2: culture, all woven together in one vibrant hour.
1: Telangana,
0: the voice of our home state.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
4: వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువత అత్యంత కీలకమైన పాత్రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువతేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ప్రధానమంత్రి ప్రసంగించారు. కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేఖని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ దేశ పరీక్షల వ్యవస్థను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ చూస్తుందని అమిత్ షా చెప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు కోఆప్షన్ సభ్యులుగా ప్రాతినిధ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. వెన్నెముక గాయమైన దివ్యాంగులు, ఇతర తీవ్ర వైకల్యం కలిగిన 90 మంది లబ్ధిదారులకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన నియో ఫ్లై బోల్ట్ యాక్సెసిబిలిటీ పరికరాలను నిన్న మంత్రి అందజేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఒక రోజులో ఏర్పడినవి కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే భారీగా పేరుకుపోయిన వారసత్వ సమస్యని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలోని నారీమన్ పాయింట్లో ఆదాయం పన్ను శాఖకు చెందిన కొత్త కార్యాలయ సముదాయం ఆయకర్ సింధును నిన్న ప్రారంభించారు. ఆ భవనం పేరు సూచించినట్లుగానే ప్రతి పన్ను చెల్లింపుదారుడు చెల్లించే పన్నుల ద్వారా దేశ ఖజానా ఒక మహాసముద్రంలా రూపుదిద్దుకుంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు ఒడిషా, ఛత్తీస్గఢ్లో అతి భారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఈరోజు రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ డే అట. ప్రతి సంవత్సరం జూలై 27న ఈ రోజును జరుపుకుంటాం. అయితే ప్రతిరోజు మనం తల్లిదండ్రులను స్మరించుకోవాలి, వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతను ఖచ్చితంగా వ్యక్తం చేయాల్సిందే. మన జీవితంలో మొదటి గురువులు తల్లిదండ్రులే కదా. వాళ్ళకు మనకు జన్మని ఇవ్వడం మాత్రమే కాకుండా మంచి విద్యను, సంస్కారాన్ని, విలువలు నేర్పి జీవితంలో ఎదగడానికి మార్గం చూపిస్తూ ఉంటారు. వారి త్యాగాలు కానీ, కష్టాలు కానీ ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడం సాధ్యం కాకపోయినా సరే వాళ్ళ గౌరవం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఏ వయసులో ఉన్నవారు, ఏ వయసులో ఉన్నవారికైనా సరే. ఈ రోజున చాలామంది తమ తల్లిదండ్రులతో సమయం గడపడం కానీ, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కానీ, చిన్న బహుమతులు ఇవ్వడం, వాళ్ళ యొక్క సేవలను గుర్తు చేసుకోవడం అనేది కృతజ్ఞతను తెలియజేయడానికి ఈరోజు ఒకటి అనుకోవచ్చు. కనీసం ఒక చిన్న ఫోన్ కాల్ మాట్లాడి, అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి అని ఒక్కసారి ఫోన్ చేస్తే ఆహా బాగుంటుంది కదా. రోజు చేస్తే ఇంకా మహాద్భుతంగా ఉంటుంది అనుకోండి. ఇలా సమాజంలో మంచి విలువలు పొందుతూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు తల్లిదండ్రులను ప్రేమతో గౌరవంతో చూసుకోవాలని ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు అనేది ప్రతిరోజు రావాల్సిందే. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: ಮೀಕು ಅಂದಿಸ್ತುಂದಿ
1: ತೆಲಂಗಾಣ
0: ಪ್ರತಿರೋಜು ರಾತ್ರಿ 8 ಗಂಟಲಕು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋಲು
2: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు
3: వింటేజ్ బార్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా ఎప్పుడు తిన్నదే ఏం తింటావు ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది ముందు తిని చెప్పు ఎట్లుందో
2: కిరాకుంది మామా ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: తెలంగాణ

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆచే మీ లక్ష్మి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: పరీక్షల సంస్కరణల బిల్లుపై ఈరోజు పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. యువత గళాన్ని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు జరగబోయే చర్చల్లో ఎంపీలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవని, ఏవైనా చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్పై మాత్రమే కేంద్రీకృతమవుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అది భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని అన్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో జరిగిన 27వ కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. మీరాబాయ్ చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆ దళానికి చెందిన సైనికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కోసం జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధికారికంగా ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఏషియాలోనే అత్యంత పురాతనమైన చలనచిత్రోత్సవమైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధానమైన ఇండియన్ పనోరమా విభాగం ఉంటుంది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్న వారికి డిజిటల్ వెబ్ సిరీస్కు కూడా అవార్డులు అందిస్తారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జూలై 17వ తేదీన ప్రారంభించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చింది. తొలి వారంలోనే మంచి స్పందన లభించిందని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. జూలై 18 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 153 ఆసుపత్రుల్లో మొత్తం 437 మంది నగదు రహిత వైద్య సేవలు పొందినట్లు వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: नमस्ते, हेलो आदाब. आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9 और स्टूडियो क्लॉक में वक्त हुआ है 10:04 और 22 सेकंड, यानी कि आगाज हो चुका है नमस्ते हेलो आदाब का. तो आज का मॉर्निंग हम सबके लिए काफ़ी प्लेजेंट रहा है ना. मतलब कई दिनों बाद एक प्लेजेंट मॉर्निंग के साथ उठने का मौका मिला. ऑल दो हम सन को कभी ना कभी मिस करते हैं, बट मतलब इस वेदर है तो इसका आनंद उठाना बनता ही है. तो मेरे पास है आपके लिए बहुत ढेर सारी कहानियाँ, इंटरेस्टिंग स्टोरीज और ऑफ कोर्स लॉट्स ऑफ गुड सॉन्ग्स कमिंग अप योर वे. तो इससे पहले कि हम शो की शुरुआत करते हैं, आइए एक छोटा सा कमर्शियल स्पॉट, देन विल राइट गेट बैक इन टू आर शो. सो स्टे ट्यून टू FM रेनबो 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: नॉस्टैल्जिया ट्रैवल, जहाँ पे एवरी वन वॉन्ट्स टू गो बैक टू द प्लेसेस जहाँ पे उन्होंने यू नो अपनी यादें बनाई हो, या यू नो इमेजिन कीजिए बचपन में जिस हिल स्टेशन पर शायद हम समर वेकेशन पे जाते थे, वहाँ की ठंडी हवा, रोड साइड की चाय और फैमिली के साथ वो लॉन्ग वॉक्स, अगर आपको वही जगह दोबारा देखने का चांस मिले तो कैसा लगेगा? या फिर वो ट्रेन की जर्नी जो अपने हम फैमिली के साथ की थी, खिड़की के बाहर भागते हुए खेत हमने देखा हो, स्टेशन पर मिलने वाली वो चाय और वो सिंपल सी खुशी। वेल दोस्तों, इस फीलिंग को कहते हैं नॉस्टैल्जिया, और जब ये फीलिंग ट्रैवल के साथ जुड़ जाती है तो उसे कहते हैं नॉस्टैल्जिया ट्रैवल या मेमोरी टूरिज्म करके, जो बहुत सारे लोग आज इसे चूज़ करने लगे हैं, जहाँ पे वो ऐसी जगह वापस जाने की कोशिश कर रहे हैं जहाँ पे उन्होंने अपनी बचपन में कभी गया हो, या कभी फैमिली ट्रिप्स पे उन्होंने उस जगह पे गए हो और यादें उनके लिए वहाँ पे बहुत सारी बनी हो, तो काइंड ऑफ रीविजिट फॉर देमसेल्व्स। आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భూగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని

రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీభవన్లో జరిగిన దివ్యాంగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో తెలియజేశారు. స్థానిక సంస్థలో కోఆప్షన్ సభ్యత్వం, మంత్రివర్గంలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం, ఇందిర మేళలో ప్రత్యేక కోటాంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెడతానన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేసి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పరీక్ష నిర్వహించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుటుంబం సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన యుగానుకూల మాతృత్వం సదస్సులో ఆయన మాట్లాడుతూ వివాహం కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన పునాదులన్నారు. వైద్య రంగంలో నైతిక పునాదులు బలహీనపడితే సమాజంలో అభివృద్ధి గౌరవం దెబ్బతింటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైదరాబాద్లో ధన్వంతరి పురస్కారాల ప్రదానోత్సవం, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ విధానంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారత అంతరిక్ష క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు. 2015లో ఆయన ఇదే రోజున కన్నుమూశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వేస్తాయి. క్రికెట్లో హరారేలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Welcome back, you're listening to FM Rainbow 101.9 and I'm talking about a simple thing as a pencil. Now, let's start me with a little trip down the memory lane. Do you remember your first day of the school, the excitement, the new bag, the new water bottle and that neatly packed pencil box? For many of us, a pencil was one of the very first tools we ever held. Like with a pencil, we wrote our first letters, drew our first houses, made our first mistakes, and probably poked a friend sitting next to us.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే

0: తమ ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

it lightly with a dream. Your lips and mine, two sips

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్

0: ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: वल ये गाना सुना है आपने कश्मीर की कली से, जिसे गाया है मोहम्मद रफ़ी और आशा भोसले ने। तो फिलहाल बात करते हैं हमारे कॉलर से और जानते हैं कि उन्हें मौका मिलता है तो वो कहाँ जाना पसंद करते हैं। हेलो हेलो हेलो हेलो
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: वेलकम बैक, आप सुन रहे हैं हेलो रेनबो, और बात करते हैं हमारे अगले कॉलर से। हेलो,
1: హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారికి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా, టాపిక్ బాగుందమ్మా.
0: చెప్పండి
1: అయితే
0: సార్.
1: 1 మంత్ గత దొరికిందంటే మలేషియా సింగపూర్ పోవడం చాలా దొరికిందమ్మా, నేను పోలేకపోయినా.
0: మలేషియా సింగపూర్
1: మలేషియా
0: వెళ్ళాలనుకుంటున్నారు.
1: సింగపూర్ అంటే అది కూడా ఒక్కరిద్దరు పోవద్దు, మొత్తం ఒక కనీసం 15 మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సహా పోయి ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను
0: ఓకే సార్. ఓకే
1: మేడం. ఒక సాంగ్ చేస్తారా మేడం?
0: చెప్పండి.
1: అద్దాల్ మూవీలో జిందాగీ ఎస్ఎఫ్ఆర్ యశుహానా ఉంది మేడం, ఏంటి మేడం చాందోలేంది?
0: ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ధన్యవాదాలు. పేరే సుస్మాన్.
0: రైట్ సార్. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఆదాబ్ రవి జీ.
0: ఆదాబ్ సార్, ఆప్కా నామ్, కహాన్ సే బాత్ కర్ రహే హో?
2: शेर खान बोल रहा हूँ, तालाब कट्टा अमन नगर से. सभी सुनने वाले भाई बहनों दोस्तों को प्यार भरा सलाम आदाब. अल्लाह से दुआए सबको खुश रखे, आबाद रखे, सेहतमंद रखे, आपको भी हमेशा अल्लाह सेहतमंद रखे.
0: राइट सर, तो आपको मौका मिला ऐसा कुछ इमेजिन करने के लिए सही, तो कहाँ जाना पसंद करोगे?
2: जी मैं तो वही मौके के तलाश में हूँ और अल्लाह से दुआ भी कर रहा हूँ मुझे मौका मिल जाए. मैं मक्का मदीना जाना चाहता हूँ, उमरा और हज करना चाहता हूँ, ताकि मेरे रूह को भी सुकून मिले, आत्मा को, मेरे दिल को भी सुकून मिले, इबादत भी हो जाएगी और दुनिया का और आखिरत का सुकून भी मिल जाएगा वहाँ पे. अल्लाह की इबादत जिसने हमको बनाया है सबसे पावरफुल है वो. मैं तो इंसान हूँ, मेरे अंदर कोई पावर नहीं है. अगर अल्लाह मजबूर कर ले तो नाक की मक्खी भी नहीं उड़ा सकता मैं. हम इंसान है, हमको कहाँ से पावर रहेगा. उस पावरफुल रब की इबादत भी हो जाएगी, मुझे दुनिया में भी सुकून मिलेगा और आखिरत में भी. बस यही तमन्ना और यही दुआ है मेरी अल्लाह से.
0: राइट सर, थैंक यू फॉर कॉलिंग.
3: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: वेलकम बैक, आप सुन रहे हैं हेलो रेनबो। बात करते हैं हमारी कॉलर से, अगली कॉलर से। हेलो,
1: हेलो, गुड आफ्टरनून मैडम.
0: गुड आफ्टरनून सर।
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: లేకపోతే ట్రాఫిక్ వస్తే మేడం ఒక నెల అంటేండి మేడం, ఒక రోజు సెలవు ఇవ్వడానికి మా మేడం గారు ఒక రోజు సెలవు ఇస్తారు నెలకండి.
0: ఇమాజినేషన్, అందుకని ఇమాజిన్ చేసుకోమంటున్నాను.
1: మేడం అంటే ఇండియా అంతా తిరిగి వస్తే చాలా బాగుంటుంది. అన్ని రకాల భాషలు ఉంటాయి మేడం. మన మన ఇండియాలోని అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు మేడం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో అయితే మంచి మంచి మంచి కొండలు, మంచి ప్రదేశాలు ఉంటాయి మేడం. తమిళనాడు కూడా చాలా బాగుంటుంది మేడం. ఒరిస్సా అని, సిక్కిం అని, మొత్తం హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మొత్తం అన్ని రాష్ట్రాలు, త్రిపుర, అస్సాం, మొత్తం అన్ని రాష్ట్రాలు.
0: అదే, సో మీరు 1 మంత్ లో మొత్తం ఇండియా చుట్టేద్దామని ప్లాన్?
1: మొత్తం అంతా కూడా తిరిగి రావాలని ఉంది మేడం.
0: రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: మాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం, కర్ణాటక తీసుకెళ్తాడు మేడం. ఈ ఊరు మేడం వెళ్ళాలని నాకు చాలా ఆశ ఉంది మేడం. ఎక్కడ
0: ఓకే ఓకే, ఐఎమ్ షూర్ తొందరగా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి కాల్ చేయడానికి.
1: థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ మేడం, వెరీ థ్యాంక్స్.
0: హలో హలో,
2: హరి ఓం,
0: నమస్కార్ సార్.
2: నమస్కార్
0: జీ సార్, తో ఆప్కో మౌకా మిలా ఏసా 1 మంత్ ఫ్రీ ట్రిప్ వెకేషన్, కహాన్ జానా చాహెంగే సార్?
2: పహలే అప్నా నామ్ బతా దూం?
0: బిల్కుల్ బిల్కుల్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
1: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 లో. మీరు జస్ట్ని హైదరాబాద్ వినబోతున్నారు, వింటున్నారు కూడా, ఎందుకంటే నేనే తెలుగు అబ్బాయిని మీ వేణుని వచ్చేసాను. యా, ఏంటంటే సంగతులు, చక్కని భోజనం, రుచికరమైన భోజనం, తెలుగువారి భోజనం, ఆహా అనిపించే భోజనం మన ఇంట్లో రెడీ అయిపోతుంది కదా. హోటల్స్ రెస్టారెంట్స్ ఎందుకు అనుకుంటారా? ఎస్, అయినా కానీ మన ఫెస్టివల్స్ అండ్ తర్వాత పెళ్ళి పార్టీ ఫంక్షన్లో రకరకాల మెనూ రెడీ అయిపోతుంది. అబ్బా, డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ తినేసి అవన్నీ పొట్టలో వేసుకొని ఆహా భుక్తాయసంతో బాధపడి ఆఖరికి ఒక పాన్ వేసుకొని ఈరోజు సాయంత్రం ఫుల్గా తినేసి వచ్చాను ఫంక్షన్లో, ఈవినింగ్ ఇంకేం అవసరం లేదు అనుకుంటుంటాం కదా, అట్లాంటి వాళ్ళకి జస్ట్ని హైదరాబాద్ ఒక ఉత్సవం చేస్తుంది. దీంట్లో ఏంటంటే డబుల్ కమీటా టేస్ట్ ఏంటి, తర్వాత మనం ఏం కుర్బానీ కమీటా ఎలా చేసుకోవాలి, అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా బోల్డ్ అండ్ ఐటమ్స్ మనం చేసుకొని తింటుంటే ఆ ఉత్సవం స్పెషల్ బాగుంటుంది. లుక్ మీ సమోసా ఏంటి, కుబానికా మీఠా ఏంటి, డబుల్కా మీఠా ఏంటి, మిర్చికా సాలన్ ఏంటి, తర్వాత పాత బేకర్ల సాంప్రదాయం ఏంటి, బిస్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రాచుర్యం చెందింది, హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో కిచడీ కీమా పాయ ఎందుకున్నాయి, స్ట్రీట్ ఫుడ్లో ఉన్న దాగిన చరిత్ర ఏంటి, ఇవన్నీ బోల్డ్ అన్ని జస్ట్ని హైదరాబాద్లో ఉంటాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్య.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్ మిర్చికా సాలన్ బిర్యానీకా బెస్ట్ జోడి. హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడితే దానికి తోడు గుర్తొచ్చేది మిర్చికా సాలనే. పెద్ద పచ్చిమిర్చితో వేరుశనగ నువ్వులు కొబ్బరి చింతపండు రుచుల కలయికతో దీన్ని తయారు చేస్తారు. కారం కంటే ఇందులోని పులుపు మసాలా రుచి ప్రత్యేక ఆకర్షణ. నిజాం వంటకాల సాంప్రదాయం నుంచి వచ్చిన ఈ కూరకు ప్రత్యేక స్థానం ఉంది. బిర్యానీ ప్రతి ముద్దను మరింత రుచికరంగా మార్చే జోడి ఇదే. హైదరాబాద్లో దాదాపు ప్రతి బిర్యానీ హోటల్లో ఇది తప్పనిసరిగా వడ్డిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ రుచిని ఆస్వాదించకుండా వెళ్లరు. అందుకే మిర్చికా సాలన్ని హైదరాబాద్ బిర్యానీకి పర్ఫెక్ట్ పార్ట్నర్గా అని కూడా అంటారు. నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 బోల్డ్ అండ్ స్వీట్స్ అండ్ హాట్స్ అండ్ ఫెస్టివల్ సంబంధించిన బోల్డ్ అండ్ రుచికరమైన వంటకాల గురించి చెప్తాను చేసిన హైదరాబాద్ లో. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యే. నేనే మీ వేణువు.

ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. డబుల్ కా మీఠా పేరు వెనుక కథ ఏంటంటే, డబుల్ కా మీఠా హైదరాబాద్కి ఎంతో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ మిఠాయి. డబుల్ అంటే పాతకాలంలో బ్రెడ్ని పిలిచే పేరు, డబుల్ రోటీ. ఆ డబుల్ రోటీతో ఈ స్వీట్ని తయారు చేయడం వల్ల దీనికి డబుల్ కా మీఠా అనే పేరు వచ్చింది. నెయ్యిలో వేయించిన బ్రెడ్ ముక్కల్ని పాలు, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్తో కలిపి తయారు చేస్తారు. నిజాం వంటకాల ప్రభావంతో ఈ మిఠాయి హైదరాబాద్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. పెళ్లిళ్ళు, పండుగలు, విందు భోజనాల్లో ఇది తప్పనిసరిగా కనిపించే డెజర్ట్. మృదువైన తీపి రుచి, గుమగుమలాడే నెయ్యి వాసనకు దీనికి ప్రత్యేక ఆకర్షణ. అందుకే డబుల్ కా మీఠా అంటే హైదరాబాద్ నవాబీ వంటకాల మధురమైన గుర్తుగా నిలిచిపోయింది. ఇందులో ఇలాచీ ఫ్లేవర్ వచ్చినప్పుడు అనిపించేస్తుంది. పండుగలు, ఫెస్టివల్, పార్టీస్, ఫంక్షన్స్లో ఇవన్నీ కామన్ కదా. ఎస్, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ರೈನ್ಬೋ 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: FM Rainbow 101.9.
2: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
3: Really? Tell me.
2: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural add-on radio.
2: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
4: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
3: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
4: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
3: పేరిణి నృత్యం
4: ఒగ్గు కథలు
3: జానపద గీతాల సోయగాలతో
4: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
3: పచ్చని పంటలు ఒకవైపు
4: చేనేత చీరలు మరోవైపు,
3: బిర్యానీ రుచుల నుంచి
4: పెంబర్తి ఇత్తడి

0: కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కుబానికా మీఠా నిజాం వంటింటి తీపి రుచి. కుబానికా మీఠా హైదరాబాద్కి ఎంతో పేరుగాంచిన సాంప్రదాయ డెజర్ట్. ఎండబెట్టిన కుబాని ఆఫ్రికాట్ని పళ్ళతో దీన్ని తయారు చేస్తారు. కుబానిని నానబెట్టి నెమ్మదిగా ఉడికించి పంచదారతో తీపి రుచిని అందిస్తారు. పైగా తాజా క్రీము, మలై లేదా వెనీలా ఐస్ క్రీమ్తో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఈ మిఠాయి నిజాం రాజవంశ వంటకాల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా మారింది. పెళ్ళిళ్ళు, విందులు, ప్రత్యేక వేడుకల్లో ఇది ప్రముఖ డెజర్ట్గా ఉంటుంది. తీపి పులుపు కలిసిన ప్రత్యేక రుచి దీని అందరికి ఇష్టమైన వంటకంగా నిలబెట్టింది. అందుకే కుబానికా మీఠాని హైదరాబాద్ నవాబీ వంటింటి హై మధురమైన వారసత్వంగా చెబుతారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలిసిందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. లుక్మీ అంటే మీకు తెలుసా? లుక్మీ సమోసాకి హైదరాబాద్ స్టైల్ ఎలా వచ్చింది అనేది. లుక్మీ హైదరాబాద్ నవాబీ వంటకాల్లో ప్రత్యేక గుర్తింపు స్నాక్ అంట. చూడడానికి సమోసాలా కనిపించిన దీని ఆకారం చతురస్రంగా ఉండటం ప్రత్యేకత. లోపల సాధారణంగా మసాలా కలిపిన కీమా లేదా వెజిటబుల్ స్టఫింగ్ నింపుతారట. మైదా పిండితో తయారు చేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తారట. ఈ వంటకం నిజాం రాజభవనాల వంటింటి నుంచి ప్రజల్లోకి వచ్చిందట. పెళ్లిళ్ళు, రంజాన్ విందులు, ప్రత్యేక సందర్భాల్లో లుక్మీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. కరకరలాడే పైపొర, లోపల మసాలా రుచి ప్రతి ముక్కలో ప్రత్యేక అనుభూతినిస్తుందట. అందుకే లుక్మిని సమోసాకి హైదరాబాద్ స్టైల్ అని ప్రేమగా పిలుస్తారట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 తో మీ లైఫ్ రంగులమయం.

0: కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల లీకేజీల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించింది. ఈ బిల్లు ప్రకారం లీకేజీల విచారణను 2 నెలల్లో పూర్తి చేయడంతో పాటు దోషులకు 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ రాజ్యసభలు వాయిదా పడ్డాయి. పరీక్షల పేపర్ లీకేజీలపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల మితిమీరిన బలప్రయోగం, అలాగే ఆ నిరసనల్లో పోలీసులపై జరిగిన దాడులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 12,000 రూపాయల కోట్లను వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖను ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు డిమాండ్ చేశారు. కలాం వర్ధంతికి నివాళులర్పించిన ఆయన జేఎన్టీఈలో శ్రీమన్ భగవద్గీత గ్రంథాన్ని ఆవిష్కరించారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి ఆగస్టు 1 వరకు 3 రోజుల పాటు వరుణయాగం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. సిక్కింలో ఫారెస్ట్ గార్డుల నియామకాల్లో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు సీఎం ప్రేమ్సింగ్ తమ్మంగ్ వెల్లడించారు. సైనిక సేవ పూర్తయ్యాక ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిక్కిం పోలీస్ నియామకాల్లోనూ అగ్నివీరులకు 20% రిజర్వేషన్ అమలవుతోంది. కేంద్ర రిజర్వ్ పోలీసు బలగం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో సిఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుండి భారతదేశ అంతర్గత భద్రతను నిర్ధారించడానికి ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లను నెలకొల్పిందని ఆయన అన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు సాధించిన భారత్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, చనంబం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జుండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పటివరకు మీరు తెలుగులో వార్తలు విన్నారు, తర్వాత ఈ డబుల్ కా మీటా షో వింటున్నారు. మనిషిని నిజంగా మార్చేది కాలమా అనుభవమా? కాలం గడుస్తుంది కానీ ప్రతి ఒక్కరూ ఒకేలా మారిపోరు. మనిషిని నిజంగా మార్చేది వయసు కాదు, జీవితంలో ఎదురైన అనుభవాలు. ఒక విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచితే ఒక ఓటమి జీవిత పాఠాన్ని నేర్పుతుంది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని క్షణాలు మన ఆలోచనలే మార్చేస్తాయి. కానీ కాలం కేవలం ముందుకు నడుస్తుంది, కానీ అనుభవమే మనలో మార్పును తీసుకొస్తుంది. అయితే ఆ అనుభవాలను ఎలా స్వీకరిస్తామన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకే కాలం అవకాశాన్ని ఇస్తుంది, అనుభవం పరిణితిని ఇస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? మనిషి నిజంగా మార్చేది కాలమా లేదా ఎక్స్పీరియన్స్ అనుభవమా ఏంటి అనేది మీరు గెస్ చేస్తూ ఉండండి. ఈ పాట వింటూ మైమరుస్తూ మరో పాట కోసం, మరో మాట కోసం ఎదురు చూస్తూ ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు డబల్ కా మీటా. మొదటి అభిప్రాయం ఎంతవరకు నిజం అంటే, ఒక వ్యక్తిని మొదటిసారి చూసిన కొద్దీ సెకండ్లోనే మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం. అది కొన్నిసార్లు నిజం కావచ్చు, మరికొన్నిసార్లు పూర్తిగా తప్పు కావచ్చు. ఎందుకంటే మొదటి చూపు రూపాన్ని చూపిస్తుంది కానీ మనసును కాదు. ఒక చిన్న సంభాషణ, ఒక అనుభవం కొంత సమయం గడిచాక మన అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అందుకే మొదటి అభిప్రాయం ముఖ్యం, కానీ అదే అంతిమ తీర్పు కాదు. మనిషిని అర్థం చేసుకోవడానికి ఓపిక, సమయం, పరిశీలన కూడా అవసరం. తొందరగా తీర్పు చెప్పడం కంటే తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడం మంచిది. మరి మీ అభిప్రాయం ఏంటి? మొదటి అభిప్రాయమే సరైందా, లేక సమయం గడిచాక ఏర్పడే అభిప్రాయమే నిజమా? మీరే ఆలోచించుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. డబ్బు ఉంటే సంతోషం వస్తుందా? డబ్బు జీవితంలో ఎంత అవసరం, కానీ అదే సంతోషానికి పూర్తి నిర్వచనం కాదు. అవసరాలు తీర్చడానికి, కలలు నెరవేర్చుకోవడానికి, భద్రతగా జీవించడానికి డబ్బు ఉపయోగపడుతుంది. కానీ ప్రేమ, ఆప్యాయత, ఆరోగ్యం, మనశ్శాంతి మాత్రం డబ్బుతో కొనలేం. చాలామంది డబ్బు కోసం పరిగెత్తుతూ జీవితంలో చిన్న చిన్న అందాలని ఆనందాలని మిస్ అవుతుంటారు. మరికొందరు తక్కువ సంపాదనలోనే సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తుంటారు. అందుకే సంతోషం అనేది కేవలం డబ్బుతో కాదు, మన ఆలోచనలో, మన సంబంధాల్లో, మన జీవన విధానంలో కూడా ఉంటుంది. డబ్బు జీవితాన్ని సులభతరం చేయగలదు, కానీ జీవితానికి అర్థాన్ని మాత్రం ఇవ్వదు. మరి మీ అభిప్రాయం ఏంటి? డబ్బు సంతోషం కారణమా? సంతోషంగా ఉంటే మనసైన అసలైన సంపద ఉంటుందా? ఏమంటారో మీరే థింక్ చేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కా మీట. చిన్న అలవాట్లు జీవితాన్ని ఎలా మారుస్తాయి? జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం మాత్రమే కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లు కూడా. రోజుకు 10 నిమిషాలు చదవటం, సమయానికి నిద్రపోవటం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. చిన్న మార్పులు రోజు గడిచే కొద్దీ గొప్ప ఫలితాలను ఇస్తాయి. మంచి అలవాట్లు మన వ్యక్తిత్వ ఆరోగ్యాన్ని, ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే చిన్న చెడు అలవాట్లు కూడా నెమ్మదిగా జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే విజయం ఒక్కరోజులో రాదు, అది మంచి అలవాట్లతో ప్రతిరోజు నిర్ణయించబడుతుంది. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. మరి మీ జీవితాన్ని మార్చిన ఒక మంచి అలవాటు ఏదో నోటీస్ చేసుకోండి, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కా మీటా మీ వేణువుతో.

0: సందేశం.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: బతుకమ్మ పూల సోయగం,
4: బోనాల జాతర ఉత్సాహం,
3: ఒగ్గు కథల మేళవింపు,
4: పేరిని నిత్య వీరత్వం,
3: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
4: నిర్మల్ కళల అందం,
3: సకినాల రుచులు,
4: సర్వపిండి సాంప్రదాయం,
3: పల్లె జానపద సంస్కృతి నుంచి
4: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
3: ప్రతి కథను,
4: ప్రతి గాథను
3: ఒడిసి పట్టి
4: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
3: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మనకు నచ్చిన పని చేస్తున్నామా లేక దొరికిన పని చేస్తున్నామా? జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ ప్రశ్నను తమను తాము అడుగుతారు. కొంతమంది తమ కళల కోసం నచ్చిన పనిని ఎంచుకుంటారు, మరికొందరు పరిస్థితుల వల్ల దొరికిన పనితోనే ప్రయాణం మొదలు పెడతారు. దొరికిన పని చెప్తూ కూడా దాన్ని ఇష్టపడేలా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే నచ్చిన పని దొరికినా కష్టపడకపోతే విజయం దూరంగానే ఉంటుంది. అసలు ప్రశ్న ఏ పని చేస్తున్నామన్నది కాదు, చేస్తున్న పనిలో ఎంత మనసు పెడుతున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే అంకిత భావం ఉంటే దొరికిన పని కూడా మనకు నచ్చిన పనిగా మారుతుంది. మనకు నచ్చిన పని దొరికితే అదృష్టం. దొరికిన పనిని ఇష్టపడేలా మార్చుకుంటే అది మన వ్యక్తిత్వం. మరి మీ సంగతి ఏంటి? మీరు నచ్చిన పని చేస్తున్నారా లేక దొరికిన పని నచ్చేలా మార్చుకున్నారా? ఎస్, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నో చెప్పడం కూడా ఒక కళేనా? అవును, చెప్పడం ఎంత అవసరమో, అవసరమైనప్పుడు కాదు చెప్పడం కూడా అంతే ముఖ్యం. ప్రతిసారి అందరికీ నచ్చాలనే ప్రయత్నంలో మన అవసరాలను మర్చిపోతుంటాం. మర్యాదగా స్పష్టంగా నో చెప్పడం స్వార్థం కాదు, అది మన హద్దుల్ని కాపాడుకోవటం. ప్రతి అభ్యర్థనను అంగీకరించడం వల్ల మన సమయం, శక్తి, మనశ్శాంతి దెబ్బతినొచ్చు. సరైన సమయంలో చెప్పిన ఒక కాదు అనవసరమైన ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. నో చెప్పడం అనేది ఎదుటివారిని గాయపరచడం కాదు, మనకు మనం ఇచ్చే గౌరవం. సమతుల్యమైన జీవితానికి అవునుతో పాటు కాదు చెప్పడం కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యం. మరి మీ అభిప్రాయం ఏంటి? నో చెప్పడం నిజంగా ఒక కళైనా, లేక నేర్చుకోవాల్సిన జీవిత నైపుణ్యమా? అన్నిటికీ నో చెప్పుకుంటూ పోతుంటే గమ్యస్థానం ఎప్పుడు చేరుకుంటాం? థింకు. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తప్పు చేయని మనిషి ఈ ప్రపంచంలో దాదాపు ఉండడు. కొన్ని తప్పులు తెలియక జరుగుతాయి, మరికొన్ని పరిస్థితుల వల్ల జరుగుతాయి. ఒక తప్పుతోనే మనిషి పూర్తిగా తీర్పు చెప్పేయడం ఎప్పుడు సరైంది కాకపోవచ్చు. సెకండ్ ఛాన్స్ అనేది తప్పును సమర్థించడం కాదు, మారే అవకాశాన్ని ఇవ్వటం. చాలామంది జీవితంలో రెండో అవకాశంతోనే తమ నిజమైన విలువ నిరూపించుకున్నారు. అయితే ప్రతి పరిస్థితుల్లో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఆ తప్పు స్వభావం మారాలనే నిజమైన ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. క్షమించడం గొప్ప విషయం, కానీ వివేకంతో నిర్ణయం తీసుకోవడం అంతకంటే ముఖ్యం. మరి మీ అభిప్రాయం ఏంటి? ప్రతి మనిషికి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా, లేక కొన్ని తప్పులకు రెండో అవకాశం ఉండకూడదా? ఏదో ఒకటి ఆలోచించండి. మీరే ఆలోచించి థింక్ చేస్తే తప్పులు చేసుకుంటూ పోతే మరి ఒప్పులన్నీ తప్పులైపోవుగా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెమతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. జీవితంలో ఎక్కువగా గుర్తుండిపోయే మనుషుల క్షణాల అంటే జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనకు దేదరవుతూ ఉంటారు, కానీ అందరు మన జ్ఞాపకాల్లో నిలిచిపోరు. అలాగే ఎన్నో క్షణాలు గడిచిపోతుంటాయి, కొన్ని క్షణాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. కొన్నిసార్లు ఒక మనిషి వల్ల ఒక క్షణం ప్రత్యేకమైంది, మరికొన్నిసార్లు ఒక క్షణం వల్ల ఆ మనిషి ఎప్పటికీ గుర్తుండిపోతాడు. జ్ఞాపకాలు అనేవి మనుషులకి అనుభవాలకు మధ్య ఉండే అందమైన బంధం. అందుకే జీవితంలో గుర్తుండేది కేవలం ఒక వ్యక్తి కాదు, అతనితో గడిపిన ఆ క్షణాలు కూడా. చివరికి మనసులో నిలిచిపోయేది పేరు కాదు, ఆ వ్యక్తి మనకి ఇచ్చిన అనుభూతి. మరి మీ అభిప్రాయం ఏంటో గెస్ చేస్తూ ఉండండి. టెక్నాలజీ అనేది మనుషుల్ని దగ్గర చేస్తుందా అంటే దూరం చేస్తుందా అంటే అది మనని వాడకను బట్టే ఉంటుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇప్పుడు మీరు వినబోతున్నారు రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. సభ సాగడం వారికి ఇష్టం లేదని ఆరోపిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణల బిల్లును సహకరించకుండా వ్యతిరేకిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ కిచెన్ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి ఆలేరు నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. వడపర్తి నుండి చీకటి మామిడి రహదారి నిర్మాణం రెండేళ్లుగా పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. భారత మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు నివాళులు అర్పించింది. అంతరిక్ష క్షిపణి రంగాల్లో భారత్ను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దిన ఆయన సేవలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగులోని R&B రహదారులు, మేడారం దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతిపాదించిన రింగ్ రోడ్డు పనులపై చర్చించారు. చైనాలోని హాంజౌలో జరిగిన ISSF ప్రపంచకప్ 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో భారత షూటర్ ఈషా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. ఇదే పోటీలో ఒలింపియన్ మనుబాకర్ కాంస్యం సాధించడంతో భారత్కు 2 పతకాలు దక్కాయి. నగరంలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో సైబరాబాద్ పోలీసులు ఐటీ సంస్థలకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ స్తంభించకుండా సాయంత్రం వేళల్లో ఉద్యోగులను విడతల వారీగా ముందస్తుగా లాంగ్అవుట్ చేసి ఇంటికి పంపాలని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కంపెనీలను కోరారు. July 27 to 31 తెలంగాణ రాష్ట్రమంతటా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 4 రోజుల పాటు అన్ని జిల్లాల్లో గంటకు 30 to 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. స్టార్టప్ ఇండియా, కొత్త ఆలోచనలు, కొత్త భారత్. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదనే నమ్మకంతో ప్రారంభమైన కార్యక్రమే స్టార్టప్ ఇండియా. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు వెతికేవారిని ఉద్యోగ కల్పించేవారిగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. వ్యవసాయం నుంచి ఆరోగ్యం, విద్య నుంచి సాంకేతిక రంగం వరకు ఎన్నో కొత్త ఆవిష్కరణలు ఈ కార్యక్రమం ద్వారా వెలుగులకు వచ్చాయి. స్టార్టప్స్ కొత్త ఉత్పత్తులు, కొత్త సేవలతో దేశ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి. నేడు భారత యువత ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను నిరూపిస్తూ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. కొత్త ఆలోచనలకు సరైన దిశ, కృషి, ధైర్యం కలిస్తే అది విజయవంతమైన వ్యాపారంగా మారుతుంది. అందుకే స్టార్టప్ ఇండియా అనేది కేవలం ఒక ప్రభుత్వం పథకం కాదు, కొత్త కళలకు, కొత్త అవకాశాలకు వేదిక. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. మేక్ ఇన్ ఇండియా ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్ ఎలా ముందుకు వెళ్తుంది? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. దేశంలోని ఉత్పత్తులు తయారు చేయటం, పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక మార్గం ఏర్పడుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రక్షణ ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు వంటి అనేక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు నేడు ప్రపంచ మార్కెట్లో తమ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నాయి. స్థానిక ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఆత్మ నిర్భర్ అంటే భారతదేశంగా మేక్ ఇన్ ఇండియా ఒక బలమైన అడుగ్గా నిలిచింది. భారత్ కేవలం వినియోగదారు దేశం కాదు, ప్రపంచానికి తయారీ కేంద్రంగా ఎదుగుతున్న శక్తిగా నిలుస్తుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. యువతలో పెరుగుతున్న ఎంటర్ప్రీనర్షిప్ ఏంటంటే, నేటి యువత ఉద్యోగం కోసం ఎదురు చూడడం కంటే ఉద్యోగాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త ఆలోచనలు, సాంకేతికత ధైర్యంతో ఎన్నో స్టార్టప్స్ను విజయవంతంగా ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఫిన్టెక్, ఈ కామర్స్ వంటి రంగాల్లో యువ పారిశ్రామికవేత్తలు కొత్త మార్పులకు నాంది పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, పెట్టుబడిదారుల మద్దతు కూడా వారికి తోడ్పడుతున్నాయి. విజయంతో పాటు వైఫల్యాన్ని కూడా ఒక పాఠంగా స్వీకరించే ధోరణి యువతలో పెరుగుతుంది. ఈ మార్పు దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఎంటర్ప్రీనర్షిప్ అంటే కేవలం వ్యాపారం కాదు, సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనే ఆలోచన విధానం. నేటి యువత కలలు కనడమే కాదు, ఆ కళను నిజం చేసే ధైర్యంతో ముందుకు సాగుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు ఇప్పుడు రేణుతో. చిన్న వ్యాపారం నుంచి పెద్ద బ్రాండ్ వరకు ప్రయాణం. ప్రతి పెద్ద బ్రాండ్ వెనుక ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రారంభం ఉంటుంది. విజయం ఒక్కరోజులో రాదు. కష్టపడి నమ్మకాన్ని సంపాదిస్తూ ఒక్కో అడుగు ముందుకే ప్రయాణం సాగుతుంది. నాణ్యత, వినియోగదారుల విశ్వాసం, నిరంతర కృషి ఒక చిన్న వ్యాపారాన్ని పెద్ద బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నాయి. ఎదురు దెబ్బలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం రహస్యం. కాలంకి తగ్గట్టు మార్పులను స్వీకరించడం కూడా ఎదుగుదలకు కీలకం. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో సంస్థలు ఒక చిన్న దుకాణం లేదా చిన్న ఆలోచనతోనే మొదలయ్యాయి. అందుకే వ్యాపారం పరిమాణం కాదు, దాని వెనక ఉన్న సంకల్పమే గొప్పది. చిన్న ప్రారంభాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అంతే రేపటి పెద్ద బ్రాండ్కు తొలి అడుగు కావచ్చు. అందుకోసం ఎప్పుడు మొదటిగా వచ్చిన చిన్న ప్రారంభమే ఒకసారి పెద్ద గొప్ప బ్రాండ్గా మారిపోతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మహిళా పారిశ్రామికవేత్తలు మారుతున్న భారత ముఖ చిత్రం. నేటి భారతదేశంలో మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను దాటుకుంటూ చాటుకుంటూ పారిశ్రామికవేత్తలుగా కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. చిన్న గృహ పరిశ్రమల నుంచి అంతర్జాతీయ స్థాయి కంపెనీల వరకు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వారి సృజనాత్మకత, నాయకత్వం, ఆత్మవిశ్వాసం కొత్త తరాలకి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. స్టార్టప్స్, వ్యవసాయం, ఫ్యాషన్, సాంకేతికత, ఆహార రంగంలో మహిళల పాత్ర రోజు రోజుకు పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, డిజిటల్ వేదికలు వారి ప్రయాణానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. మహిళల విజయం కేవలం వారి కుటుంబానికే కాదు, దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకంగా మారుతుంది. నేటి మహిళా ఉద్యోగం కోసం వెతికే స్థాయిని దాటి మరెందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుంది. అందుకే మహిళా పారిశ్రామికవేత్తలు మారుతున్న భారత ముఖ చిత్రానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న కొత్త భారతానికి ప్రతీకగా నిలుస్తున్నారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు స్టార్టప్ ఇండియా.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ, కొత్త అవకాశాలు. వ్యవసాయం నేడు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాదు, సాంకేతికతతో కొత్త దిశగా అడుగులు వేస్తుంది. డ్రోన్లు, సెన్సార్లు, స్మార్ట్ ఇరిగేషన్, కృత్రిమ మేధస్సు వంటి టెక్నాలజీలు రైతులకు మరింత సహాయపడుతున్నాయి. వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంటల సలహాలు ఇప్పుడు మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం, ప్రెసిషన్ అంటే ఫార్మింగ్ చేయటం, విలువ ఆధారిత ఉత్పత్తులు రైతులు కొత్త ఆదాయ మార్గాలను తెలుపు. యువత కూడా అగ్రిటెక్, స్మార్ట్ ఆఫ్స్ ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాంకేతికతతో కలిసిన వ్యవసాయం రైతు జీవితానికే కాదు, దేశ ఆహార భద్రత కూడా బలాన్ని ఇస్తుంది. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు, రైతు భవిష్యత్తుకి కొత్త అవకాశాల తలుపులు. అందుకే జై కిసాన్ అంటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడటమే ప్రజాస్వామ్య సూత్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఓటర్లను ఏఐ సాంకేతికతతో తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఓటు కోల్పోతే పౌరసత్వమే ప్రశ్నార్థకమవుతుందని, బాధ్యతయుతంగా పనిచేసే బీఎల్ఏల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈరోజు ఎంపీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సిద్దిపేటలో ఎన్ఎస్టీఐ ఏర్పాటు ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికతో ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. నల్ల సముద్రంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో భారత నావికుడు సాగర్ గుప్తా ప్రాణాలు కోల్పోయారు. జూలై 18 మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ఎంవీ ఓమర్ 5 నౌక రష్ట్రియా జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉక్రెయిన్ అంబాసిడర్ ఒలెగ్జాండర్కు సమన్లు ఇచ్చింది. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. చైనాలోని హాంగ్షూ జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలో భారత్కు స్వర్ణం లభించింది. 25 మీటర్ల పిస్తల్ విభాగంలో ఈషా సింగ్కు స్వర్ణ పథకం, మను బాకర్కి కాంస్య పథకాలు లభించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా లెనిన్ సూపర్ డూపర్ హిట్ అండ్ టాక్. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన శిశీంద్రి మన లెనిన్కి, అంటే అదే అఖిల్కి, బ్యూటిఫుల్ హిట్ ఇచ్చారు మన ప్రేక్షకులు. ఇందులో జయమంగళం అని, తర్వాత హల్లో హల్లో హల్లో అంటూ, తర్వాత వారెవ్వా వారెవ్వా అంటూ, ఇలా చాలా పాటలు ఉన్నాయి. ఈ ఎస్పి చరణ్, కుమారి వాగ్దేవి, విజయలక్ష్మి ఆలపించారు జయమంగళం. రామజోగశాస్త్రి సాహిత్యం అందించగా తమన్ ఎస్ సంగీతం అందించారు. సినిమాలో ఈ పాట కథలను, భావోద్వేగాలను, సాంప్రదాయాన్ని అందంగా ప్రతిబింబిస్తుంది. అఖిల్ అక్కినేని నట ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ వచ్చిందనమాట. సో మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అలాగే చెన్నై లవ్ స్టోరీ అంటే హొయల హొయల అంటూ సాహితీ చాగంటి, ధనుంజయ్ సీపాన ఆలపించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం రాసించారు. మణిశర్మ స్వరపరిచిన ఈ గీతం కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల కెమిస్ట్రీని అందంగా ఆవిష్కరిస్తుంది. ఈ మధ్యకాలం మరో సినిమా వచ్చింది ప్యారడైజ్ పాట. ఆయా షేర్ అంటే ఈ మాస్కి సాంగ్ అనిరుద్ధ్, రవిచందర్, జంగిరెడ్డి, అర్జున్ చాంది గాత్రం అందించారు. కాసల శ్యామ్ సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక బలం. సినిమాలో హీరో పాత్రని ఎలివేట్ చేసే పాటగా నిలిచింది. మరి ఇంకొన్ని సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం, కొన్ని పాటలు మనం ప్లే చేసుకుందాం. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పెద్ద సినిమాలో రాయ్ రాయ్ రాయ్ అంటూ ఒక పాట ఉంది కదా, ఏఆర్ రెహమాన్ సంగీతంలో రూపొందిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. గ్రామీణ నేపథ్యం, ఉత్సాహభరితమైన పదాలు ఈ పాటను మరింత ఆకట్టుకునేలా చేశాయి. అయితే పెద్ద పాటల్లో హెల్లెల్లెల్లో అనే పాట కూడా రక్షిత సురేష్ ఆలపించిన ఈ మెలోడీకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం రాశారు. మధురమైన బాణీ హృదయమైన పదాలతో ఈ పాట కొంచెం హ్యాపీగా లీడ్ తీసుకుంటుంది. ఇక మన శంకర్ వర ప్రసాద్లో శశిరేఖ అనే పాట, భీమ్స్ సిసిరోలియా సంగీతం రూపొంది ఈ పాటలో చిరంజీవి నయనతార జంట ఆనందంగా కనిపిస్తుంది. క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్తో ఈ పాట అభిమానులు ఆకట్టుకుంటుంది. ఇక ది రాజాసాయి పాట సహన సహన ప్రభాస్ నిధి అగర్వాల్పై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ మెలోడీ ప్రేమలో మృదుత్వాన్ని చక్కగా వ్యక్తపరుస్తుంది. విజువల్ సంగీతం ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. సుడిగాలి సుధీర్ దీపభారతిపై చిత్రీకరించిన ఈ ఫోక్ టచ్ సాంగ్ ఉత్సాహభరితమైన బీట్లతో ఆకట్టుకుంటుంది. గోట్ అనే మూవీ ఒడియమ్మ అనే పాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పటికీ కాదు, కొద్దిసేపు కాదు మరింతసేపు కాదు అని ఇలా చెప్పుకుండా పోతే సెలవు అనేది ఒకరోజు అంటూ ఉంటుందా? ఉంటుంది. కానీ అప్పటి వరకు ఆగే వరకు కూడా మీరు మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు వినాలంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళ పాటలు వినాలండి. ఎస్, అదే జాన్సీ అనమాట. రెమ్జిమ్ హైదరాబాద్ అంటూ నెక్స్ట్ వచ్చేస్తారు. ఎవరు ఏమిటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ ఎవరు వస్తారబ్బా, వాళ్ళ పేరేంటి, వాళ్ళ గొంతు వినవాళ్ళనే మనం గుర్తుపడతామా లేదా, వాళ్ళు ఎలాంటి పాటలు వేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు గెస్ట్ చేస్తూ ఉంటారు కదా. నాకు తెలుసు, నేను చెప్పేస్తే ఎలా ఉంటుంది, తినబోతు రుచులు ఎందుకంటారా? ఎస్, 100% ఆ పాయింట్కి వచ్చేస్తా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మొత్తం మీ లైఫ్ రంగులుమయం. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. నేను సూపర్ అమ్మా మస్తుగా ఉంటా, మీరు కూడా గట్లనే ఉండండి. ఏమంటారు, మరి పరేషాన్ అవ్వకుండా ఈ పాట వినేద్దాం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీరందరూ ఎదురు చూస్తున్న ఆరోగ్య జీవనం కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఫైల్స్ అబ్బా, దీని గురించి చెప్పాలంటే కొంచెం చెప్పేస్తా. ఈ ఫైల్ సమస్య గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్ గారితో పరిచయం. ఈ పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబ శివరావు

0: నొప్పి అయినా లేకపోతే మలద్వారం నుంచి ఏమన్నా కొంచెం రక్తం పడుతున్నా ఇది ఫైల్సేనని అనుకుంటున్నారు. అయితే అసలు ఈ ఫైల్స్ రావడానికి కారణాలేంటి, వీటి లక్షణాలేమిటి?
1: మన దైనందిక జీవిత కార్యక్రమాల్లో ఏవైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో వాటి వల్లనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మలద్వారం లోపల ఈ రక్తనాళాలు అనేవి అందరికీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉంటాయి ఈ రక్తనాళాలు అనేవి. ఈ రక్తనాళాల మీద ఒత్తిడి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఒత్తిడి ఏర్పడినప్పుడే మనకు ఆ రక్తనాళాలు అనేవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సాగి సాగి ఎప్పుడైనా మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు దాని మీద ఉన్న పొర పగిలి మనకి ఈ బ్లీడింగ్ అనేది జరుగుతుంది.
0: ఇప్పుడు మీరు చెప్పారు ఒత్తిడి ఏర్పడడం, ఒత్తిడి అంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడా, ఎటువంటి ఒత్తిడి?
1: ఎస్, ఎక్కువసేపు కూర్చోవడము అండ్ మోషన్ కోసం, అంటే ఇక్కడ మోషన్ హార్డ్గా ఉండడం కాదు, మోషన్ కోసం టాయిలెట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, స్ట్రెయినింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 11 o'clock 12 o'clock నైట్ ఫుడ్ తిన్నారు, మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళాలి 6:30 7 o'clock. అంత లేట్ నైట్లో ఫుడ్ తిన్నప్పుడు మీకు ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? అవ్వదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్లో టాయిలెట్ సరిగ్గా లేవని, బయటికి వెళ్తే మళ్ళీ మోషన్ వెళ్లాల్సి వస్తుందని మార్నింగ్ 6:30 వెళ్ళి స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా స్ట్రెయిన్ చేయడం అనేది ఒక్కరోజులో అవ్వదు వాళ్ళకి, వీళ్ళు రోజు అవుతూనే ఉంటుంది ఇది. ఇలా స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మలద్వారం లోపల గోడల మీద ఆటోమేటిక్గా ఒత్తిడి ఏర్పడుతుంది. ఓకే, అలా ఒత్తిడి ఏర్పడినప్పుడు వస్తుంది. రెండోది ఏంటంటే మోషన్ని అవాయిడ్ చేయడం వలన మనం కూడా గమనించవచ్చు, ఈవినింగ్ వెళ్ళే మోషన్ మళ్ళీ స్టూల్ హార్డ్ అవుతుంది, ఫస్ట్ స్టూల్. అట్లా ఫస్ట్ స్టూల్ హార్డ్ అయినప్పుడు కూడా మనకి ఈ ఫిషర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మలద్వారంలో ఒత్తిడి రావడం గల కారణం మెయిన్ స్ట్రెయినింగ్. అసలు స్ట్రెయిన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియన్ కమోడ్స్ ఎక్కడున్నాయి? అసలు లేవు. ప్రతి ఫ్లాట్లో కూడా అందరు వెస్ట్రన్ కమోడ్స్ పెట్టుకుంటున్నారు. ఇండియన్ కమోడ్లో మీరు కూర్చునే విధానం చూసినట్లయితే మోషన్ వచ్చే మార్గం పెద్ద పేక్కి, మోషన్ వచ్చే మార్గానికి యానస్కి, అంటే రెక్టమ్కి యానస్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది అనమాట. యాంగిల్ అనేది మీకు 90 degrees కంటే తగ్గిపోతుంది, అంటే 30 degrees వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ మోషన్ కోసం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కింద కూర్చొని జస్ట్ ఇట్లా స్ట్రెయిన్ చేస్తే చాలు, మోషన్ వచ్చేస్తుంది. బట్ వెస్ట్రన్ కమోడ్లో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, కూర్చునే పోస్చర్ వల్ల ఆ యాంగిల్ 90 degrees వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మోషన్ ఇన్కంప్లీట్ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్ చేసినా అవ్వదు సరిగా, కొంచెం అవుతుంది కొంచెం అవ్వదు. దానివల్ల మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళడం, చాలామందికి ఇట్లా అలవాటైపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇట్లా మనం స్ట్రెయిన్ చేసినప్పుడే మనకి ఈ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి ఈ పైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీన్నేమో వాడుక భాషలో అందరూ హర్షమొళ్ళు అని అంటూ ఉంటారు, పైల్స్ అని అంటూ ఉంటారు. మనకి మెడికల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏమో హిమరాయిడ్స్ అంటాం. అట్లా
0: డాక్టర్ గారు, ఈ మోషన్ ఫ్రీ అవ్వకపోవటానికి దైనందిక జీవితంలో మనం ఎక్సర్సైజులు చేయకపోవటం, వాకింగ్ చేయకపోవటం, ఇవి కూడా కారణాలు అవుతాయంటారా?
1: డెఫినెట్గా. సో జనరల్గా మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు లేవగానే కొన్ని ఒక లీటర్ వాటర్ తాగి జనరల్ ఒక 3 kilometers అట్లా బాగా వాక్ చేశారనుకోండి, మీకు ఏమవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో పెరిస్టాల్స్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు మోషన్ కోసం. సో థంబ్ రూల్ ఎలా ఉంటుందంటే రోజులో ఒకటేసారి మోషన్కి వెళ్ళాలి, ఇట్స్ మ్యాండేటరీ జనరల్గా. అంటే ఇది ఒక యూరోపియన్ గైడ్లైన్స్, మీకు గైడ్లైన్స్ అనమాట.
0: ఉదయం అంటారా లేకపోతే సాయంత్రం?
1: మీకు ఎప్పుడు సెన్సేషన్ ఉంటుందో అప్పుడు ప్రాపర్గా 1 time స్టూల్ వెళ్ళడము, 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు కమోడ్ మీద, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమవుతుందంటే మోషన్స్ లూజ్గా అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే అసలు మోషన్ అని ఒక ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండదు, ఉండకుండా లూజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు అనుకుంటారా ఇది ఇదే నార్మల్ థింగ్, నాకు చాలా క్లియర్ అయిపోతుంది అనుకుంటా ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా లేనట్టు, స్టూల్ కానీ వెల్ ఫార్మ్డ్గా 1 time 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పోతున్నారు. ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ మీకు దాని మీద ఆలోచన లేదు అంటే దట్ ఈస్ లైక్ హెల్దీ థింగ్ అనమాట. అలా కాకుండా మోషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినా మళ్ళీ అనిపిస్తుంది, మధ్యాహ్నం అందినగానే మళ్ళీ అనిపిస్తుంది, ఈవినింగ్ పూట మళ్ళీ అనిపిస్తుంది, మోషన్ లూజ్గా అవుతుంది, మీకు స్టిక్కీగా అవుతుంది, లేదు మోషన్ వెల్ ఫార్మ్డ్గా లేదన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ అన్హెల్దీ థింగ్. అంటే బాడీలో ఏంటంటే మీకు జీఐటీ సిస్టమ్ సరిగా లేనప్పుడు. దానికోసం ఏంటంటే మీరు ప్రోబయోటిక్స్ కానీ అట్లాంటివి కానీ కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. యూజ్ చేసినప్పుడు మళ్ళీ గట్ అనేది హెల్దీగా తయారవుతుంది, ఈ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా అవుతుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా జరిగిన రీసెర్చ్ ద్వారా గట్ హెల్త్ బాగుంటేనే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది అని ప్రముఖ డాక్టర్లు అందరూ చెప్తున్నారు. అంటే ఎట్లా ఈ గట్ హెల్త్ని మనం కాపాడుకోవటం, ఎలా హెల్దీగా ఉంచుకోగలుగుతాం?
1: సో జనరల్గా ఏంటంటే గట్ హెల్దీగా ఉండాలి అంటే గట్లో ఉన్న మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. సో ప్రాపర్ డైజెస్ట్ అయినప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్కి ప్రాపర్గా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ప్రతి ధాతువు అంటే ప్రతి టిష్యూ కూడా ప్రాపర్గా న్యూట్రిషన్కి గురవుతుంది, అప్పుడే మనకు మనం హెల్దీ

0: ఉండడానికి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం అన్డైజెస్టెడ్గా ఉంటుందో మెటీరియల్, ఆటోమేటిక్గా మీకు లాస్ట్లో ఫామ్ అయ్యి ఏదైతే ఉంటుందో, సో ఆ ఫార్మేషన్ కూడా సరిగా ఉండదు. అండ్ ప్రతి చోట మీకు ధాతు లెవెల్ అంటే టిష్యూ లెవెల్ అంతా కూడా ఆమా కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఆమా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్డైజెస్టెడ్ పాయిజన్ అనుకోవచ్చు, వచ్చేస్తుంది. దానివల్లనే మనకి ఈ చేతులు కాళ్ళు వాపులు రావడం, కీళ్ళు వాపులు రావడం, హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కడైతే ధాతువులో ఆమం వెళ్ళిపోతుందో అక్కడక్కడ ధాతువుల్లో మనకి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో గట్ అనేది హెల్దీగా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా మనం తీసుకునే ఫుడ్లో కంపల్సరీగా ప్రోబయోటిక్స్ ఉంటాడు చూసుకోవాలి, అండ్ వాటర్ కంటెంట్ కంపల్సరీగా ఉంటాడు చూసుకోవాలి. మ్యాక్సిమం బయట ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇండియన్స్ కాబట్టి మనకు స్టేపుల్ ఫుడ్ ఏదైతుందో అది అలవాటు చేసుకోవాలి.
1: మీరు చెప్పినట్టు ప్రోబయాటిక్ ఫుడ్ తినమంటున్నారు, ప్రోబయాటిక్ ఫుడ్ అంటే ఏమిటి, మనం ఎలా తయారు చేసుకోవాలి?
0: రైట్. సో జనరల్గా ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటే ఇంతకుముందు మనం చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అంతా కూడా వదిలేశారు. ప్రోబయోటిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవినింగ్ టైమ్ అయినా మీరు రైస్ వండేసుకున్నారనుకోండి, ఓకే, సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ అన్నంలోనే కొన్ని పాలు పోసేసేసి, గోరువెచ్చగా పాలు పోసి దాంట్లో పెరిగేసేసి తోడు పెట్టేసుకోవచ్చు, ఓకే. సో అది మీరు ఒక చిన్న మట్టి పాత్రలు చేసినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పెట్టేసుకొని అసలు మార్నింగ్ పూట మీరు ఒక 5-6 స్పూన్లు తిన్నట్లయితే డెఫినెట్గా కంపారిటివ్లీ మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీకు గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ హెయిర్ ఊడిపోవడానికి కారణం కూడా గట్ హెల్త్ సరిగా లేకపోవడమే. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకునే వాటిల్లో ఎక్కువగా ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా మనకి కంపారిటివ్లీ అదర్ పీపుల్ మనం హెల్దీగా ఉండగలుగుతాం.
1: ఇప్పుడు ఈ సమస్యలు తగ్గడానికి కూడా వాటర్ ప్రధానం తాగాలి అంటారు మర్చిపోకుండా. ఈ వాటర్ ఎన్ని లీటర్లు తాగాలి, లేకపోతే కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇట్లా తాగుతూ ఉండాలి?
0: అప్పుడు కొంచెం 3.5-4 లీటర్స్ ఉంటారు చూసుకోవాలి. అయితే ఓన్లీ వాటర్ తాగడమే కాదు, మనం తీసుకునే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఫ్రై ఐటమ్స్ తింటున్నారు, ఎవరు పులుసుకోలు తినే వాళ్ళు బాగా తక్కువ. సో ఇలాంటి లేనప్పుడు డెఫినెట్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఏముండేది, ఇప్పుడు రసం ఉండేది, సాంబార్ ఉండేది, ఇంట్లో కంపల్సరీగా పచ్చిపులుసు ఉండేది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాటర్ కంటెంట్ కాదు కదా, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకుంటున్నారు. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా 4 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు అప్పుడు, ఓకే. సో కాబట్టి మనకున్నటువంటి వెదర్, మనం చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బయట వర్క్ చేస్తారు, గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నీలో ఉన్నారు, జర్నీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాడు చూసుకోవాలి. డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు స్టూల్ హార్డ్ అయ్యి మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. కాబట్టి మనం చేసే పని, మనం ఏం చేస్తామో, మనకు ఎంత అవసరం పడుతుంది అనేది మన బాడీ చెప్తూ ఉంటుంది. దాన్ని మనము ప్రాపర్గా పాటించాలి. ఫస్ట్ ఏంటంటే మన బాడీ వార్న్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ వస్తుంది, ఈరోజు వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది అంటే సంథింగ్ ఏదో మిస్టేక్ చేస్తున్నారు అనమాట. వాటిని మనం ప్రాపర్గా కరెక్షన్ చేసుకోగలిగితే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. అండ్ మోర్ తినేటప్పుడు ప్రాపర్గా బాగా నమిలి తింటే చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సమస్యలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి అంటుంటారు. ఈ ఫైబర్ మనకు ఎందులో దొరుకుతుంది? చౌకగా తక్కువ ఖరీదుతో ఫైబర్ ఫుడ్ తీసుకోగలిగిన ఆహార పదార్థాలు ఏమిటి?
0: సో జనరల్గా ఫైబర్ అంటే మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ బ్రాకోలీ ఇవన్నీ ఏం తినాల్సిన అవసరం లేదు, ఓకే. ఇవన్నీ యాక్చువల్గా మనకు సంబంధించిన కావు, ఈ బ్రాకోలీ కానీ ఇవన్నీ కూడా అవి మన దగ్గర పండినే కావు, బయట నుంచి ఇప్పుడు మన వాళ్ళు కల్టివేట్ చేసి అక్కడి నుంచి తీసుకున్నవే. జనరల్గా సొరకాయ ఉంటుంది, బీరకాయ ఉంటుంది, దోసకాయ ఉంటుంది, ఓకే. వీటిలన్నింటిలో ఫైబర్ ఉంటుంది, దీనికోసం సపరేట్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మరో తిన్నప్పుడు మీరు ఒక పచ్చి జామకాయ తినండి, మోషన్ చాలా ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది, ఓకే. సో అట్లా మనం తీసుకునే వాటిల్లో ఫైబర్ కోసం సపరేట్గా ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహార పదార్థాలు ఉంటాయి, కాకపోతే మనం వండుకునే విధానము దాన్ని బట్టి కూడా మనకు మారుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ముఖ్యంగా బాగా ఫైబర్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే గమనించుకోవచ్చు, తోటకూర తీసుకోండి మంచిగా ప్రాపర్గా తోటకూరని, మీరు తోటకూర పులుసు లాగానో తోటకూర చేసుకుని తోటకూర క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుని అన్నం తక్కువ తినండి. మార్నింగ్ మీరు మోషన్ గురించి ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అసలు. అండ్ మీరు ఒక్కసారి పాస్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీకు మోషన్ సెన్సేషనే ఉండదు, దట్ ఈస్ ప్రాపర్ ఫుడ్ అనమాట. కాబట్టి ఫైబర్ కోసం ఏం పర్టికులర్గా అన్ని వెతకాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు పచ్చి తినడానికి ట్రై చేయకూడదు.
1: డాక్టర్ గారు, మనం మాట్లాడుకున్న ఫైల్స్ గురించి మాట్లాడితే దీనికి మన ఆయుర్వేదిక ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అసలు ఈ ఫైల్స్ కూడా ఏ స్టేజ్లో ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్కి ఎటువంటి చికిత్స విధానం ఉంది?
0: సో జనరల్గా మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ గ్రేడ్స్ అనేవి పేషెంట్ చెప్పే సింప్టమ్స్ బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 తీసుకోండి, మలద్వారం లోపల పేషెంట్ ఎలా వస్తాడంటే పేషెంట్ చెప్పే సింప్టమ్ అనమాట. సార్ మోషన్ వెళ్ళగానే నాకు బాగా దారిలాగా బ్లడ్ పడిపోతుంది, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మోషన్ వెళ్ళేటప్పుడు మీకేమైనా లోపల నుంచి బయటకు వస్తుందా అండి అంటే, అలాంటిది ఏం లేదండి, ఓన్లీ మోషన్ వెళ్తే నాకు బ్లడ్ పడుతుందని వస్తారు. నొప్పి ఏమైనా ఉందంటే కొంచెం లైట్ మంట ఉందని చెప్తారు, ఇది గ్రేట్.

0: గ్రేడ్ టూ మోషన్ వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ పడుతుందండి, ఏదో కొంచెం ఒక మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది వెంటనే వెళ్ళిపోతుంది సార్ అని చెప్తారు. ఇది గ్రేడ్ టూ. గ్రేడ్ త్రీ మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ బాగా పడుతుంది, దాని తర్వాత ఏదో మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది చాలాసేపు దాకా లోపల పోవట్లేదు, నేను వేలుతో నేడుతున్నాను. ఇది గ్రేడ్ త్రీ. గ్రేడ్ ఫోర్ బయటకు వస్తున్నాయి, అంటే గ్రేడ్ ఫోర్ అనే కండిషన్ ఒకదని చెప్పాలంటే అది ఇక ఎమర్జెన్సీ కండిషన్, అది బయటకు వచ్చేసి లోపల పో, పేషెంట్ మస్తు పెయిన్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వరకు ఎలాంటి సర్జరీస్ కానీ ఏమి సజెస్ట్ చేయం. పేషెంట్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయమాకయ్యా, సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు ఇస్తాం అది వాడండి, మీ డైజెషన్ సరిగా ఉంటాడు చూసుకోండి. లేట్ నైట్ పడుకోవడం అట్లా ఉంటే వాటిని కొంచెం అవాయిడ్ చేయండి. ఎక్కువసేపు సిట్టింగ్ ఉన్నట్లయితే 30-40 మినిట్స్కి ఒకసారి లేవండి. ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సజెస్ట్ చేసినప్పుడు జనరల్గా కొన్ని ఆయుర్వేదిక మందుల ద్వారా పేషెంట్ బ్లీడింగ్ తగ్గిపోద్ది. అక్కడ సబ్జెక్టివ్ సిమ్టమ్ ఏంటి, బ్లీడింగే. పేషెంట్ మన దగ్గరికి వచ్చింది బ్లీడింగ్ కోసం. ఓకే, సో బ్లీడింగ్ తగ్గిపోతే పేషెంట్కి ఏం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడ్ టూ అట్లా మనం సేమ్ ఇలానే అడ్వైజ్ చేసినట్లయితే పేషెంట్ గ్రేడ్ టూ కూడా మనకి ఏమవసరం. కానీ గ్రేడ్ త్రీలో ఏమవుద్ది అంటే పేషెంట్ కొంచెం పెయిన్ ఉంటుంది, అది బయటకు వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆ మాంసం కూడా బయటకు వచ్చేది దానిపైన పోర చెదిరిపోయి కొంచెము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాటిలో మాత్రం మనం కొన్ని రకాల ఆయుర్వేదిక్ సర్జరీస్ కూడా ఉంటాయి, దాంట్లో క్షారకర్మ అని ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా క్షారసూత్ర అనేది ఫిస్టులాకి. క్షారకర్మ అంటే ఎట్లా అంటే ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాల పైన ఏవైతే బయటకు వస్తుందో దానిపైన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అప్లై చేస్తాం మనం. దాని యొక్క పిహెచ్ వచ్చేసి మనకి 13.5 ఉంటుందన్నమాట. అది అప్లై చేయగానే మనకు ఆ రెడ్గా చెర్రీలాగా ఉన్న పైల్ మాస్ కాస్త నేరేడు పండులాగా మారిపోద్ది వెంటనే ఆన్ టేబుల్. మారిపోగానే మనకు ఒక 3 వారాల తర్వాత మళ్ళీ పేషెంట్ మనం పిలుస్తూ ఉంటాం, చూస్తాం. 3 వారాల తర్వాత చూస్తే అసలు అక్కడ పైల్ మాస్ ఉండదు, ఇక కంప్లీట్గా అది కోసేసినట్టు వెళ్ళిపోతుంది. అండ్ ఆ ఏరియాలో కూడా మళ్ళీ మానిపోయి దెబ్బ తగిలితే పుండె ఎలా మానుతుందో అలా మానిపోతుంది. సో ఈ విధంగా మనం క్షారకర్మ ద్వారా ఈ పైల్స్ అనేటివి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఏం లేకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా మనము ఈ క్షారకర్మ విధానం ద్వారా మనం ఈ పైల్స్ని బాగా ట్రీట్ చేయొచ్చు. సో గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ నుంచి మాత్రం అగ్నికర్మ క్షారకర్మ వీటి ద్వారా మనము ఈ పైల్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

ఇప్పటి వరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికలో పైల్ సమస్య చికిత్స గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ శాంబశివరావు గారు. స్టూడియో క్లాక్ లో టైం 6 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇనిమి ఆర్జే నందినితో అందరికీ హ్యాపీ ఈవినింగ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೆ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: 6:13 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఇంటెలిజెన్స్ అందరికీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మనం మంకీస్ కాదు కదా. మంకీస్ నుంచి మనుషులకి డిఫరెన్స్ ఏంటి అంటే వీ హ్యావ్ ఇంటెలిజెన్స్. బట్ డస్ దట్ మీన్స్ మంకీస్ డోంట్ హ్యావ్? అలా అని కాదు. యానిమల్స్ కన్నా మనకి కొంచెం ఎక్కువ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఉంటుందంట. ఐ డోంట్ నో ఎంత పర్సెంట్ ఎంత నిజమో, కానీ వాటికన్నా మనం కొంచెం బెటర్గా ఉంటాము అనేసి. అండ్ ఎమోషనల్ కోఎఫిషియంట్ కూడా మన అందరికీ ఉంటుంది. జస్ట్ దట్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాము అంతే. మనకి యానిమల్స్ ఎలా కనిపిస్తాయో యానిమల్స్కి మనము అలాగే కనిపిస్తామంట. యూనో అంతే కదా, మన కమ్యూనిటీకి అవి యానిమల్స్, మన హ్యూమన్స్ అని మనం పేరు పెట్టుకున్నాము. మరి వాటి టర్మినాలజీలో మనల్ని యానిమల్స్ అంటున్నారేమో. వెల్, ఈ మాట పక్కన పెడితే ఇంటెలిజెన్స్ ఒక మెయిన్ కాంపోనెంట్. ఇంటెలెక్చువల్ కోఎఫిషియంట్ అండ్ ఎమోషనల్ కోఎఫిషియంట్, ఈ రెండు మన ఇంటెలిజెన్స్ని ఎమోషన్స్ని మెజర్ చేసే మెట్రిక్స్. అసలు ఈ కోఎఫిషియంట్స్ ఏంటి, ఎందుకు అన్నదాని గురించి వస్తే, చైనీస్లో ఒక సేయింగ్ ఉంది, ఫస్ట్ మాస్టర్ యువర్ సెల్ఫ్, దెన్ యువర్ ఫ్యామిలీ, దెన్ యువర్ వర్క్ అండ్ దెన్ వరల్డ్. అంటే ఫస్ట్ మార్పు నీలో రావాలి, ఆ తర్వాత నువ్వు ప్రపంచంలో మార్పు కోసము హోప్ చేయాలి. నిన్ను నువ్వు లీడ్ చేసుకోకపోతే ఇంకెవరు లీడ్ చేస్తారు? వెన్ యూ స్టార్ట్ లీడింగ్ యువర్ సెల్ఫ్, జనాలు ఆటోమేటిక్గా నిన్ను ట్రస్ట్ చేస్తారు అండ్ నీకంటూ ఒక వాల్యూ ఉంటుంది అండ్ నిన్ను ఈవెన్షువల్లీ ఫాలో కూడా చేస్తారు. అరే పలానా మనిషి ఒకటి మాట్లాడుతున్నాడు అంటే హీ విల్ డెఫినెట్లీ మేక్ సెన్స్ అన్న నమ్మకాన్ని నీ ఎమోషనల్ కోఎఫిషియంట్ వల్ల నువ్వు ప్రజలకి అందించగలిగేవాడే అవుతావన్నమాట. అందుకే కదా మనకి లీడర్స్ ఉన్నారు, వీ హ్యావ్ రోల్ మోడల్స్ హూమ్ విల్ లుక్ అప్ టు. ఎందుకు అంటే వాళ్ళలో ఆ స్ట్రైకింగ్ ఫ్యాక్టర్ ఉంది, వాళ్ళలో ఆ ఆరా ఉంది టు హోల్డ్ ది అటెన్షన్. అండ్ ఇదంతా ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఈక్యూ. సో హై ఈక్యూ ఉన్న వాళ్ళు ని యూజువలీ పీపుల్ ట్రస్ట్ చేస్తారు అండ్ ఫాలో కూడా చేస్తారు. ఇదేంటంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఆఫ్ కోర్స్, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఎమోషనల్ కోహెషన్ని డెవలప్ చేసుకోలేరు అనేది కాదు. చాలా బుక్స్ ఉన్నాయి, పాడ్కాస్ట్ ఉన్నాయి అండ్ అప్రోచెస్ కూడా ఉన్నాయి, వేరిన్ మనం మన ఎమోషనల్ కోహెషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్స్ జస్ట్ దట్ డైలీ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెంట్గా మన యాక్షన్స్ని మోడిఫై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ కోహెషన్. ఇది ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్. మనకి జాబ్ వరకు ఇంటెలిజెంట్ కోహెషన్

0: ఉంటే సరిపోతుంది, ఇట్ విల్ గెట్ అస్ వన్ జాబ్. కానీ ఆ తర్వాత వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, జనాలు ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ నిన్ను నువ్వు సిచ్యువేషన్స్లో ఎట్లా ముందు పెట్టాలి, హౌ డు యూ అడ్రస్ యువర్ ఒపీనియన్, నీ ఫీలింగ్స్ని, అండ్ హౌ డు యూ నెగోషియేట్, ఇలాంటి అన్ని విషయాలలో ఎమోషనల్ కోయిషెంట్ అనేది ముందుకొస్తుంది. సో ఇంటెలిజెంట్గా ఉండడమే కాకుండా ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా చాలా చాలా చాలా అవసరము. అగైన్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ నథింగ్ రాకెట్ సైన్స్. ఇప్పటికి కూడా మీలో ఏదన్నా స్కిల్ తక్కువ అవుతుంది, ఇంకొక స్కిల్ అవసరము మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నెగోసియేషన్ అనేది అందరూ చేసుకోలేరు, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఈక్యూ పార్ట్. సో ఇది మనం కొన్ని కోర్సెస్ జాయిన్ అవ్వడము లేదంటే థెరపిస్ట్ గైడెన్స్ తీసుకోవడంతో వీ కెన్ లెర్న్ ద స్కిల్ ఆఫ్ నెగోసియేషన్స్. సో ఫస్ట్ మనలో మనకి సర్వైవల్కి కావాల్సిన ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది అని చూసుకొని దానికి తగ్గట్టుగా వేరియస్ అప్రోచెస్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వెల్, సో మీ ఈక్యూ అండ్ ఐక్యూ ఎలా ఉన్నాయో మీరే అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ వన్ మోర్ థింగ్, హై ఈక్యూ పీపుల్ని నార్మల్ పీపుల్కి డిఫరెన్షియేట్ చేసే పాయింట్ ఏంటి అని ఆలోచిస్తే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ డు యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, అండ్ ఆ తర్వాత హౌ డు యూ మేనేజ్ పీపుల్. ఈ రెండు చక్కగా చేస్తున్నారంటే అరే వాడు తోప్ అని ఆటోమేటిక్గా అందరూ అంటారు. సో బీ దట్ తోప్ ఇన్ యువర్ సర్కిల్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9617. స్టూడియో క్లాక్లో టైం, స్టే ట్యూన్డ్.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ July 31, 2026.
3: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
4: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి, అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
3: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

6:30 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జీ నందినితో. వెల్, డబ్బులు సంపాదించడం గొప్పనా లేక వాటిని జాగ్రత్త పరచుకోవడమా? ఇది యాక్చువల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఎవ్రీ టైం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు లేదా శాలరీ క్రెడిట్ అయినప్పుడు ఆలోచించాల్సిన విషయము. యాక్చువల్లీ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే, జీవితాంతం మనం డబ్బులు సంపాదించడం కష్టము. ఒకవేళ ఆ పని ఈజీ అయినా కూడా సంపాదించుకుంటూ పోతే ఇంకా జీవితాన్ని ఎప్పుడు జీవిస్తారు? ఈజీ అయినా కష్టమైనా డబ్బులు అందరికీ కావాల్సినవి కాబట్టి ఒక పోర్షన్ ఆఫ్ లైఫ్లో వాటిని ఎర్న్ చేయాలి, ఆ తర్వాత వాటిని స్పెండ్ చేయాలి. అలా అని ఎర్న్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తామంటే అది కూడా కాదు. అండ్ ఇంకొకటి, సంపాదించేవాడికి అసలు వాటి మీద వాడి మీద వాడి

అది ఖర్చు పెట్టుకునే అంత ధైర్యం ఉంటే వాడు గొప్పవాడంట. అంటే మన డబ్బులు మనం మన కోసం ఖర్చు పెట్టుకోగలిగే అంత క్యాపబిలిటీ మనకు ఉండాలి. యూజువలీ ఏం చేస్తారు సంపాదించే వాళ్ళు, ఎస్పెషలీ ఇంట్లో ఫాదర్స్, ఏవైనా కొనాలి అంటే వాళ్ళ కోసము 100 సార్లు ఆలోచిస్తారు. అదే వాళ్ళ వైఫ్ కోసమో లేదా పిల్లల కోసమో అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తారు. ఇది ఓన్లీ నాన్నలకి అండ్ మగవాళ్ళకే పరిమితం కాదు, అందరూ ఇంట్లో మెయిన్ ఎవరైతే ఇన్కమ్ బ్యారియర్స్ ఉన్నారో ఈ ఆలోచన చాలా కాన్స్టెంట్. అండ్ ఇట్ కమ్స్ విత్ దట్ మనీ ఆల్సో, బికాస్ ఇంత కష్టపడితే ఇది వీఆర్ ఏబుల్ టు ఎర్న్ దిస్ పెనీ అన్నది రియాలిటీ మనకి హిట్ అయిపోతుంది కాబట్టి ఖర్చు పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఏ పైన ఏ డబ్బులు ఎలా సంపాదించాలో కూడా ఆలోచించాల్సిన విషయమే, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా విధాలు ఉన్నాయి. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు మేక్ ఇన్కమ్, అఫ్ కోర్స్ జెన్యున్ వేస్ ఏ. మనము ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదన్నా ఏదైనా కంపెనీలో వర్క్ చేయొచ్చు, ఆర్ ప్రొఫెషనల్లీ ఏదన్నా కొత్త స్టార్టప్ మేబీ క్రియేట్ చేయొచ్చు. యూ నేమ్ ఇట్ అండ్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ప్రతి దగ్గర ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ దెర్ ఈజ్ ఆల్సో స్కోప్ ఫర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. సో సోర్స్ లేదు డబ్బులు సంపాదించడానికి అన్నది పాయింటే కాదు. ఇప్పుడు అవి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి అండ్ మన అవసరాలు ఏంటి, మనకి ఎంత కావాలి అండ్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది ఒకటే పాయింట్ మాట్లాడుకుందాము. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ RJ నందిని.

6:44 లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, సంపాదించే విధాలు ఎన్నున్నా అలా అంటే సమాజంలో ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ స్టేటస్ ఒకే రకంగా ఉంటుంది కదా, బికాజ్ అందరూ ఒకేలా సంపాదించగలిగితే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ హౌ వీఆర్ డూయింగ్. ప్రతి ఒక్కరిది సిమిలర్గా ఉంటే మరి తేడా ఎక్కడొస్తుందో ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా జెన్యున్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఉన్నాయి. డిగ్రీ కన్నా స్కిల్సే ముఖ్యమైపోయాయి. ఎందుకంటే డిగ్రీ ఉన్నా లేకున్నా నీకు చేయడం వచ్చా లేదా, వస్తే ఎలా చేయగలవు, ఎంత త్వరగా చేయగలవు అనేసి అడుగుతున్నారు. ఏజ్తో పని లేకుండా తెలివితేటలు ఇంకా క్యూరియాసిటీతో స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంది ఈ జనరేషన్. ఇఫ్ యూ సీ స్టార్టప్ సీఈఓస్ ఆర్ జస్ట్ ఇన్ దేర్ 20s అండ్ అప్పుడే వాళ్ళు కంపెనీస్కి సీఈఓస్ అయిపోతున్నారు. పెద్ద పెద్ద యూనికార్న్స్కి దే ఆర్ బీయింగ్ ద లీడర్. సో ఏజ్తో అసలేం పని లేదు, నీలో స్కిల్ అంటే మ్యాటర్ ఉందా లేదా, దాట్స్ ఆల్ ఇట్.

ಮ್ಯಾಟರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಹೌ ವೆಲ್ ಯು ಆರ್ ಪಿಚಿಂಗ್ ಯುವರ್ ಐಡಿಯಾ ಅಂತೆ. ನೀನು ಐಡಿಯಾ ಮೀದ ನೀಕ್ ನಮ್ಮಕಂ ಉಂಟೆ, ಯು ವಿಲ್ ಡೂ ಸಮ್ಥಿಂಗ್ ಗುಡ್. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా సైడ్ హజిల్స్ చేస్తున్నారు. ఇది జస్ట్ మనీ కోసమా అనుకుంటే అస్సలు కాదు. వాళ్ళకి నచ్చకపోతే అసలు ఆ పని చేయరు, ఆ జాబ్లో కూడా ఉండరు. మరీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే తప్ప వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు అని జాబ్లు కూడా రిజైన్ చేసేస్తుంది ఈ జనరేషన్. సో అలా ఉంది అంటే ఉన్న ప్లేస్లో, వర్క్ ప్లేస్లో వర్క్ ఎంత ముఖ్యమో పీస్ ఆఫ్ మైండ్ కూడా అంతే ముఖ్యము అని మెంటల్ హెల్త్కి ప్రయారిటీ ఇస్తుంది ఈ జనరేషన్. సో మనీ కోసము కాకుండా టైం అండ్ పొటెన్షియల్ని ఇంకా ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ ఏరియాస్లో మనకి స్కోప్ ఉన్నప్పుడు అన్నిట్లో ట్రై చేద్దాము అన్న ఒక ఇంటెన్షన్తో డిఫరెంట్ డిఫరెంట్ హసల్స్ ఈ జెన్జీ చేస్తూ ఉన్నారన్నమాట. వీ హ్యావ్ టు లర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేస్తూ

లైఫ్ని. ఎంజాయ్ అంటే మళ్ళీ పార్టీ లేదా క్లబ్బింగ్ చేయడం కాదు. యూ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు ఫాలో యువర్ ప్యాషన్. ఫినాన్షియల్స్ అనేవి సెట్ ఉంటే, నీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే, మీ హాబీస్ అనేవి ప్యాషన్గా మార్చుకోవచ్చు. మేబీ ఒక 6 మంత్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అ డిఫరెంట్ స్కిల్, పాటరీ చేద్దామనుకుంటే పాటరీ, లేకపోతే ట్రావెలింగ్ చేయాలంటే ట్రావెలింగ్ చేయొచ్చు. మీరు వెళ్ళిన ట్రావెల్ సిరీస్ని డాక్యుమెంటింగ్, బ్లాగింగ్, ఇలా రకరకాలుగా విచ్ యూ వాంట్ టు డూ. ఏ పని అయితే మీరు చేస్తూ టైర్డ్ అవ్వరో అలాంటి పనులన్నీ అచీవ్ చేయొచ్చు వెన్ యూఆర్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్, అండ్ దట్ టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దీనికి క్యూరియాసిటీ, ఇంకా చేయాలన్న పట్టుదల ఉంటే సరిపోతుంది. ఏజ్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. యాక్టివ్ ఇన్కమ్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ స్కిల్. ఈ స్కిల్ని మనకి తెలియజేసే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఫినాన్షియల్ లిటరసీ. వీ హ్యావ్ టు బి ఫినాన్షియలీ వెల్ ఎడ్యుకేటెడ్ సో దాట్ మన మనీని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, అండ్ ఆ మనీని దానిని యూస్ చేసే ఎలా మల్టిప్లై అవుతున్నాం అన్నది ఫైనాన్షియల్ లిటరసీతోనే వచ్చేది. ఇది ఒక బుక్ చదవడమో లేదా ఒక కోర్స్ వినడమో ఆర్ సమ్ పాడ్కాస్ట్ ఫాలో అయితే వచ్చే స్కిల్ అయితే కాదు. అలా అని కష్టమా అంటే అస్సలు కాదు. ఇట్ జస్ట్ రిక్వైర్ అవర్ ప్రాక్టికల్ స్కిల్స్ అంతే. విన్నదాన్ని, చదువుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ మనకి తగ్గట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. వన్ ఫైనల్ డే మనం జీరో నుంచి స్టార్ట్ అవ్వచ్చేమో డెఫినెట్లీ, కానీ ఒక పాయింట్కి ఎలా రీచ్ అవుతామంటే మన బ్యాంక్ అకౌంట్, మన బ్యాంక్ స్టేట్మెంటే ఇట్ విల్ షో ద రిజల్ట్స్. ఫైనాన్షియల్ లిటరసీ వచ్చిందా లేదా అన్నది మన ఇన్కమ్ ఆర్ మన సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్లో ఉన్నాయా మైనస్లో ఉన్నాయా అన్నది. ఒక 10 రూపీస్ ఇస్తే 100 రూపీస్ జెన్యున్గా ఎలా చేయాలో తెలిసిన వాడే ఫైనాన్షియలీ లిటరేట్ అని అనొచ్చు. ఇప్పుడు అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కోసము 2-3 జాబ్స్ మారాలా, అంటే ఇప్పుడు ఒక జాబ్ కాకుండా 2-3 జాబ్స్ చేయాలా, అంత అవసరం ఉందా, అసలు టైం ఎక్కడుంది అని అంటారా? నిజంగా మాట్లాడాలంటే ఒక్క జాబ్ సరిపోతుంది జస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్. ఉన్న ఇన్కమ్ని మనము ఎంత ప్రాపర్గా డైవర్సిఫై చేస్తున్నాము అన్నదే మెయిన్ మోటో అన్నమాట. ఆ తర్వాత వన్స్ ఆ ఫ్లో జనరేట్ అయ్యాక, ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ జాబ్స్ యూ కెన్ స్విచ్. లేదు 9 to 5 కాదు, నేను పార్ట్ టైం చేసుకుంటాను, ఫ్రీలాన్సింగ్ చేస్తాను, ఐ విల్ బి ద బాస్ ఆఫ్ మై ఓన్ టైమ్ అనుకుంటే ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తోనే వస్తుంది. అండ్ దాట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ యువర్ 9 to 5 జాబ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మన మనీని మన కోసం ఎలా పని చేయగలిగించాలో అది తెలిసి ఉండాలి. సో దీని గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: FM Rainbow 101.9
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive.
2: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
2: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
2: stay bright.
1: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
3: వెల్ మన మనీ మనకి ఎలా వర్క్ చేయాలో తెలిసి ఉండాలి అని అన్నాను కదా. అంటే ఇప్పుడు మనీని పనికి పంపించాలా అని అనకండి. యూ షుడ్ నో మన అకౌంట్లో మనీ ఉంటే ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, లేదు దాన్ని ఎలా రొటేట్ చేస్తే మనకి ఆ మనీ అనేది మల్టిప్లై అవుతుంది అన్న నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికన్నా ముందు ఫస్ట్ మనకి ఒక టైం లైన్ అండ్ దానికి ప్రాపర్ ఇంటర్వెల్స్లో గోల్స్ అనేవి ఉండాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ సెల్ఫ్గా ఆన్సర్ కూడా చేయాలి, లైక్ మనకి వాట్ కైండ్ ఆఫ్ మనీ వీ వాంట్ అండ్ ఎంత మనీ కావాలి.

మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని ఎప్పుడు అనుకోగలము? ఇప్పుడు దానికి ఒక బార్ అయితే లేదు. ఒకళ్ళకి మేబీ నా అకౌంట్లో 10 crores ఉంటే ఐ విల్ బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని అనుకోవచ్చు. ఇంకో కొంతమంది 100 crores అనుకోవచ్చు, ఇంకొంతమంది 3 crores అనుకోవచ్చు. సో దీనికి బార్ అనేది లేదు. సెల్ఫ్ ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారు, వాటికి ఎంత అమౌంట్ పడుతుంది, ఇవన్నీ ఆన్ అన్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్గా వేసుకుంటే యూ విల్ గెట్ అ ఫిగర్. దాన్నే ఫైర్ నంబర్ అని అంటారు. సో వన్స్ యూ అచీవ్ దట్ ఫైర్ నంబర్ మీకు తెలిసిపోతుంది హౌ మచ్ ఆఫ్ మనీ యూ వాంట్ టు కాల్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఆ తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో దట్ వీ గెట్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. దెన్ ఆప్షన్స్ వెతుక్కున్నాక వాటిలో ఉన్న రిస్క్ని, టెన్యూర్ని, తర్వాత దాని పర్పస్ అన్నిటినీ క్యాల్కులేట్ చేసుకొని మనకి స్ట్రైక్ అయ్యే బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకున్నాక కూర్చొని ఒక సింపుల్ ప్లానర్ వేసుకోవాలి. లైక్ ఎంత ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఎలా డైవర్సిఫై చేస్తున్నాము, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్ ఆర్ క్వార్టర్ ఆర్ ఇయర్ ఎంత రిటర్న్ వస్తుంది. లైక్ ఇఫ్ యూ పుట్ 1000 rupees ఆర్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ యాన్యువల్లీ 12% రిటర్న్స్ వస్తే అంత రిటర్న్ మనకు వస్తుందా లేదా, వస్తే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత అమౌంట్ మల్టిప్లై అవుతుంది అన్న బేసిక్ క్యాల్కులేషన్ ఒక ప్లానర్లో కనిపించేలాగా మొత్తం సెట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దట్ ప్లానర్ ఈజ్ లైక్ యువర్ బ్లూ ప్రింట్. ఏది ఏమైనా చాలా డిసిప్లిన్డ్గా దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉండాలి. సెల్ఫ్ ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ మేబీ అడ్హాక్ ఎక్స్పెన్సెస్, లేకపోతే సడన్ అన్సీన్ ఎక్స్పెన్సెస్ రావచ్చేమో, బట్ అదర్ దాన్ దాట్ లగ్జరీ కోసమో, లేకపోతే ఇట్స్ ఓకే ఈ మంత్ నేను ఇన్వెస్ట్ చేయకపోతే ఏం అయిపోదులే అన్న మైండ్ సెట్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేయాలి. బికాస్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఫర్ 1 month ఇట్ విల్ కాస్ట్ యూ ఫర్ ది ఎంటైర్ ఇయర్. బికాస్ మ్యాథ్స్ ఇస్ ప్యూర్ మ్యాథ్స్, ఒక్క తగ్గితే మొత్తం యావరేజ్ అంతా ఇఫెక్ట్ అయిపోతుంది కాబట్టి. సో డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ స్ట్రిక్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్స్ బడ్జెటింగ్. బికాస్ ప్లాన్ రెడీగా ఉంది, ఫైనల్లీ అవుట్పుట్ ఎలా ఉండాలో మనకి ఎగ్జైటింగ్గా నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న దానికోసము మనము బడ్జెట్ వేసుకోవాలి. ఇన్కమ్ని ప్రాపర్గా పిక్చరైజ్ చేసుకొని ఎంత పోర్షన్ ఆఫ్ ద ఇన్కమ్ ఏ బకెట్లో వెళ్తుంది అన్నది చూసుకోవాలి. దీనికి లేమాన్లో ఆలోచిస్తే బేసిక్గా మన ఇన్కమ్ అనేది 50% బేసిక్ నీడ్స్కి వెళ్ళిపోవాలి, 30% వచ్చి వాన్స్, 20% విల్ be our savings and investment. Basic needs ante mana daily routine, monthly bills, grocery bill, electricity, water, ilanti basic needs without which life is difficult annavanni బేసిక్ నీడ్స్ కిందికి వచ్చేస్తాయి. ఆ తర్వాత 30% వాంట్స్ అన్నాను, అంటే ఆల్ ద లైఫ్ స్టైల్ చాయిసెస్. ఇప్పుడు ఒక కారు ఉండడం అవసరమేమో, అలా అని ఫస్ట్ డే ఆడి కొంటాను, మర్సిడీస్ కొంటాను అంటే దాట్ షుడ్ బి మేకింగ్ సెన్స్ టు యువర్ ఫైనాన్సెస్. సో ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నాము, అది బేసిక్ నీడ్ కిందికి వస్తుందా వాంట్ కిందికి వస్తుందా అన్నది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 20% గోస్ ఇన్ టు యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ బ్రాడర్ క్యాటగిరీ. సో మైక్రో లెవెల్లో చూస్తే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్, అగైన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఎక్స్ట్రా డెట్స్ లైక్ హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. సో ఇవన్నీ మన ఇన్కమ్లో 20% అక్యుములేట్ చేసి ఉండాలన్నమాట. సో ఆల్ దిస్ మ్యాథ్స్ మేబీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఒక మంత్లో ఒక 2-3 days డెడికేట్ చేస్తే యూ బీ సార్ట్ అవుట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. బికాస్ ఈ యాక్టివిటీ ఒక్కసారి చేస్తే మనకి ఇయర్ మొత్తంలో ఎలా మనీ అనేది రొటేట్ అవుతుంది తెలిసిపోతుంది. అండ్ దీన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే వీ విల్ నో ఉన్న ఇన్కమ్ సరిపోతుందా లేదా ఇంకొంచెం ఇన్కమ్ స్ట్రీమ్ జనరేట్ చేయాలా, ఆర్ ఇంకొంచెం స్ట్రీమ్ జనరేట్ చేస్తే అది ఏ వర్క్ స్టైల్ నుంచి తీసుకురావాలి, రిమోట్, హైబ్రిడ్, లేదు 9-to-5 జాబ్, ఫ్రీలాన్సింగ్, ఇవన్నీ సెల్ఫ్ చాయిసెస్గా మారిపోతాయన్నమాట. సో వన్స్ యూ హ్యావ్ ఆల్ దీస్ బేసిక్ నీడ్స్, వాన్స్ అండ్ సేవింగ్ బకెట్స్ సార్టెడ్, దెన్ యువర్ డెసిజన్ మేకింగ్ ఇట్స్ ఈజియర్. సో ఇదంతా చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఒక క్యూరియాసిటీ ఉండాలి, ఎలా జరుగుతున్నాయి మనకి మార్కెట్లో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, బీట్ మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే బాండ్స్, ఎఫ్డీస్, ఆర్డీస్, ఇలా అన్ని ప్రొఫైల్స్ని ఎక్స్ప్లోర్ చేసి మీ బెస్ట్ ప్రొఫైల్కి ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసేసుకోండి. సో ఇన్ అవే చిన్నగా బ్రీఫప్ చేయాలి అంటే పొదుపు అనేది చాలా ముఖ్యం.

పొదుపు ఎలా చేస్తున్నాము, ఎంత చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అన్నదే మ్యాథ్స్ అన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇండో ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యర్ టాక్ నందిని.

7:08 టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందినితో. వెల్, మనం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఈరోజు మనము పొదుపు గురించి మాట్లాడుకుందాము. పొదుపు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అండ్ మీరు చేసే సేవింగ్ ట్రిక్స్ ఆర్ ట్రిప్స్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ దానికి మీరు డయల్ చేయాల్సిన నంబర్స్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. ఇవి మా నంబర్స్. అండ్ మీరు నాకు కాల్ చేసి మనము పొదుపు గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: 7:13 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు ఎవరు మాట్లాడేద్దాము హలో
4: హలో గుడ్ ఈవినింగ్ మేడం నందిని గారు
3: గుడ్ ఈవినింగ్ అండి సో చెప్పండి
4: ఓం శాంతి నమస్కారం అండి నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా డ్యూటీస్ నుంచి మాట్లాడుతున్నానండి ఇకపోతేనే చాలా మంచి ట్రాఫిక్ ఇచ్చారండి పొదుపు అంటే అండి ప్రతి దానిలోనూ డబ్బు విషయంలోనే కదండి ప్రతి విషయంలో కూడా నీళ్లు కదండి నీళ్లే కదండి మన పెట్రోల్ డీజిలే కదండి మనం తినే ఆహారం కూడా చాలా మంది ఏం చేస్తారండి ఎంత వండుకో ఎంత వంట చేయాలో ఎంత మనకు కావాలో తెలియకుండా వండేస్తుంటారు పాడేస్తుంటారండి అది కూడా వేస్ట్ వేస్ట్ కదండి నేనైతే చాలా పొదుపు చేస్తానండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పారండి పొదుపు చేస్తాను 3 లేర్ల బిల్డింగ్ కట్టానండి నాకైతే 2 ఎకరాల పొలం ఉందండి ఊర్లోను దాని మీద ఆదాయం మనం నేను చేసుకుని నేను నా భార్య కష్టపడి ఇక్కడ పని చేసుకుంటామని మా భార్య కుకింగ్ చేస్తాను నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తానండి నెల నెల ఆర్డీ అనండి రికరింగ్ డిపాజిట్ బ్యాంక్ లో కట్టుకుంటామని అలా అలాగే 5 బాండ్లు మొత్తం అంతా కలిపితే 50,22,500 అయినాయండి అంటే మా ఫ్రెండ్ అండ్ బ్యాంక్ లో ఆయన ఏం చెప్పాడంటే మెహర్ బాబా నువ్వు 5 ఆటల మీద సంతకాలు ఎట్టాలని చాలా కష్టం అయిపోతుంది మాకు కష్టం అయిపోతుంది నీకు కష్టం అయిపోతుంది ఒకటే బాండ్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తానని చెప్పాను అలాగే సుబ్బరాజు అలాగే అని చెప్పాను 50,22,500 ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యాక 1,45,000 వస్తాయండి అప్పుడు నేను కూర్చుని తిన్నాకనండి వాటికి ఇంట్రెస్ట్ 85,000 వస్తుంది నెలకండి 8.5% అండి
3: ఓకే అండి సో మీరు పొదుపు చేసిన విధానం లైక్ మీకు తగ్గట్టుగా మీరు చేసుకున్నారు దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ సో ఇప్పుడు మనం సెల్ఫ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మన పిల్లలకి కూడా పొదుపు ఎలా చేయాలి అండ్ ఎంత తొందరగా చేస్తే రిటర్న్స్ అంత బాగుంటాయి అని వాళ్ళకి చెప్పాలి కూడా సో యా దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడుతాము ఈ సాంగ్ తర్వాత

0: 7:19 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనమున్నాము హలో రెయిన్బో అండ్ పొదుపు గురించి మాట్లాడుకుంటున్నాము. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: హలో అమ్మా నందిని.
0: గుడ్ ఈవినింగ్ అండి. రమణ గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా. అయితే మా మిత్రుడు చెప్పినట్టు, మేనబాబు చెప్పినట్టు కొన్ని కొన్ని చిన్న చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లోనూ అక్కడెక్కడ వేసుకోవచ్చు. నేను చెప్పేది ఏమంటే, నేనైతే పొదుపు చేయలేదు, ద్వారా చేసుకున్నాను. ఇప్పుడు మా పిల్లలైతే జాగ్రత్తగా చేసుకుంటున్నారు, బాగా చదువుకున్నారు, బాగా చదువు పొదుపు కూడా చేస్తున్నారు. స్థలాలు అట్లా రెండు ప్లేసులు అక్కడక్కడ ముందు ముందుగానే ఇక్కడ కొంచెం అన్ని ఆలోచించి కొన్ని స్థలం రూపంగా కూడా కొన్ని కొనుక్కున్నారు. అన్ని విధాలు కూడా చిన్న, ఇప్పుడు లేడీస్ కి అయితే సుకన్య పొదుపు ఉంది, అది పిల్ల పుట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇట్లా అవి కొని అవి కళ్యాణ లక్ష్మి ఇక్కడ ఎన్ని కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీసులు రికరింగ్ డిపాజిట్ ఇట్లా ఎన్ని కూడా మంచి ఆలోచన అమ్మా. మన పిల్లలు ఆ విధంగా చేసుకోగలిగితే దుబారా బయట పోయి దుబారా చేసుకునే బదులు బయట హోటల్ దిక్కు తెలియకుండా పోయి ఖర్చు పెట్టి అట్లా పెట్టి మనకి ఉంది, ఈ రోజు ఉంది కదా, ఏముంది మనం ఖర్చు పెడతామనే భావన లేకుండా చేసుకోగలిగితే వాళ్ళు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా జరుపుకోగలుగుతారమ్మా.
0: అంతే అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ
1: నానా.
0: వెల్, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు అని కూడా మనము చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్డీ, ఎఫ్డీ, ఇలా రకరకాల రిటర్న్స్ ఎలా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో, మళ్ళీ మన నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వీటి గురించి బ్యాంక్లో ఉన్న ఒంబడ్స్మెన్ అడిగినా చెప్తారు, అండ్ మనకి అడ్వర్టైజ్మెంట్, న్యూస్ పేపర్ యాడ్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మనకు కావాల్సిన రీసెర్చ్, గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్వి చూసుకొని దాని తర్వాత ప్రైవేట్వి ఎలా ఉన్నాయి, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని బెస్ట్ డెసిషన్ని మీరే తీసుకోగలరు.
2: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
3: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్ళకుండా ఎట్లుంటా?
2: నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
3: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
2: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
3: ఎస్, డోంట్ మిస్ ఇట్.
4: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
0: సో పొదుపు గురించి మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
5: హలో,
0: నమస్కారం అండి.
5: శుభ సాయంత్రం మేడం గారికి.

0: బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. పొదుపు అంటే ముఖ్యంగా వాటర్ పొదుపు చాలా ఇంత చేస్తే అంత మంచిదమ్మా. ఇంకోటి వాటర్ ఎక్కువ తెలితే మనకు డబ్బు కూడా ప్రకృతి కూడా అంటారు అనమాట, డబ్బు కూడా నిలబడదు అంటారు. వాటర్ చూసి వాడుకోవాలా.
1: ఓకే,
0: ఇంకోటి ప్రతి ఇంట్లో కూడా ఇంపుడు గుంతలు పెడితే చాలా బాగుంటుందమ్మా. బోర్డింగ్ కూడా వాటర్ బాగొస్తుందమ్మా అది. ఇంకోటి అమ్మా, మంచి చేయకున్నా చెడు మంచి చేయకున్నా పర్లేదు కానీ చెడు మాత్రం ఎవరు చేయొద్దని నేను చెప్తానమ్మా.
1: అవును.
0: ధన్యవాదాలమ్మా. చేయడమే
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇంట్లో మనం అది ఒక బిలీఫ్ ఉంది, ఇంట్లో వాటర్ అలా వేస్టేజ్ అవుతూ ఉంటే లేదా ట్యాప్స్ టైట్ లేకుండా అలా డ్రాప్ డ్రాప్ వాటర్ వెళ్తూ ఉంటే ఇంట్లో ధనం నిలవదు అనేసి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. బేసికలీ అది ఎందుకు అంటారు, అది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే అక్కడ వాటర్ వేస్టేజ్ అవుతుంది. సో నువ్వు మనీని ఎక్కువ వాల్యూ చేస్తావు కాబట్టి నువ్వు వాటర్ జాగ్రత్త పడకపోతే మనీ వెళ్ళిపోతుంది అన్న ఒక చిన్న భయంతో అయినా వాటర్ని జాగ్రత్తగా చూసుకుంటావు అన్న ఒక ఉద్దేశంతో అలా అంటూ వస్తున్నారనమాట. సో బీ ఇట్ వాటర్ ఆర్ మనీ ఆర్ ఫుడ్, ఎనీథింగ్, ఏదైనా సరే వేస్ట్ అయితే అవ్వకూడదు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.97, 23 స్టూడియో క్లాక్లో టైమ్. స్టే ట్యూన్డ్.
2: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: వెల్ సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ మన నెక్స్ట్ కాలర్. హలో
3: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం అండి, మీరు?
3: నా పేరు డాక్టర్ కృష్ణ రాయుడు అండి, కేఎస్ఆర్ టౌన్షిప్ కుందనపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి కృష్ణ గారు.
3: మేడం, పొదుపు అనేది చాలా అవసరం ఇప్పుడు ఉన్న ఈ తరానికి. అంటే నేను మిలీనియం జనరేషన్ సంబంధించిన వాడిని కాబట్టి జెన్జీలో ఆల్ఫాలో ఇది తక్కువైపోయింది, కొరవడింది. చాలా మంచి టాపిక్ ఇచ్చారు మీరు, ప్రస్తుత యువతకి ఇది బాగా అవసరం.
1: థ్యాంక్ యూ.
3: పొదుపు గురించి చెప్తే మేడం, ఇందాక సార్ ఒక ఆయన పెద్ద చెప్పినట్టుగా నీటి పొదుపు కానీ, నేనైతే ఇంధన పొదుపు చాలా ఇంపార్టెంట్, ఇంధన భద్రత అనేది చాలా భావితరాలకు అవసరం అని చెప్తాను. అలాగే మీరు మాట పొదుపు కూడా ఉండాలి.
1: ఓ కరెక్ట్ అండి.
3: అంటే అవసరమైన చోట మాట్లాడాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి. ఏదో ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది కదండి, ఒక ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని చెప్పి.
1: అవును,
3: వేస్ట్ నాట్ వాంట్ నాట్ అని చాలా ఉన్నాయి అలాంటి సేయింగ్స్. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు బాగా తెలిసినవి కాకపోతే ఆచరణలో ఏదో శూన్యం అవుతున్నాయి.
1: అంతే,
3: అన్నిటినీ మనం పొదుపుగానే చేసుకోవాలండి. మితంగా మాట్లాడాలి, మితంగా ఖర్చు పెట్టాలి, మితంగా నీటిని బాగా పొదుపు చేసుకోవడం చాలా అవసరం అండి. భావితరాలకి నీరు అనేది చరిత్రలో ఉండేదనే పరిస్థితి తీసుకురాకూడదు. ఖచ్చితంగా ఇంకుడు గుంటలు అనే కాన్సెప్ట్ నేను చేసి చెప్తున్నానండి. నేను మా ఇంటికి ఇంకుడు గుంట పెట్టుకుని అందరినీ ఇంకుడు గుంట పెట్టుకోమని చెప్తున్నాను మేడం.
1: ఓకే, సో ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు కాబట్టి మీరు ఆల్రెడీ చేస్తున్నారు, దట్స్ అ వెరీ గుడ్ థింగ్.
3: అవునండి, కేవలం పుస్తకాలకి పేపర్లకి రూల్స్ కి పరిమితం కాకుండా ప్రతి మనిషి సామాజిక స్ఫురణ అనేది ఉండాలి మేడం. ఈ రోజు అది బాగా కొరవడిపోతుంది ఈ అంశం. కేవలం ఈ వాట్సాప్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో మరో సోషల్ మీడియా వేదికల మీద షేర్ చేయడం లేకపోతే ఫార్వర్డ్ చేయడం అయిపోతుంది, కానీ ఆచరణలో మటుకు ఇది 100% కొరవడుతుందండి. దీన్ని పిల్లలకి బలంగా పెద్దలు కూడా దీన్ని సీరియస్ గా మైండ్ లో చూపించాలని నా అభిప్రాయం అండి, బలమైన అభిప్రాయం.
1: ఓకే ఓకే, యా దట్స్ అ గుడ్ థింగ్ అండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి ఇన్ని రోజులు ఒక జనరేషన్ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ సెట్ చేసింది అండ్ అది నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అండ్ డెఫినెట్లీ మనం
3: ఇప్పుడు మేమందరం సోషల్ టెక్స్ట్ బుక్ లో చదువుకునే వాళ్ళం అండి, శిలాజ ఇంధనాలని కాల్ చేస్తే మళ్ళా పునరుద్ధరించలేము, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ వైపు షిఫ్ట్ అవ్వండి షిఫ్ట్ అవ్వండి అని చెప్పి మా సోషల్ టెక్స్ట్ బుక్ లో నేను 9th 10th చదివినప్పుడు ఉండేది. అయితే ఇప్పుడు అది నిజంగా ఆచరణలోకి వచ్చినాయి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు

0: దాటిందేమో కానీ ఆచరణలోకి వచ్చింది. అంటే భవిష్యత్తులో ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ ఏమొస్తాయో మరి అప్పటి వరకు అయినా సరే మనం ఈ శిలాజ ఇంధనాలను కాపాడుకోవాలంటే పొదుపుగా వాడుకోవాలి. అవసరమైన అన్నప్పుడే మనం వాహనాలు వినియోగించడం, లేకపోతే కార్ పూలింగ్ చేయడం, ఇలాంటి చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మన మోదీ గారు కూడా ఇలాంటి వాటి మీద పిలుపునిచ్చారు. వీటిని మనం సక్రమంగా పాటిస్తే చాలు అనేది నా.
1: అంతే అంతే, మనం ఎక్కువ చేయాల్సిన పని కూడా ఏం లేదు, మితంగా అన్ని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది.
0: అవునండి అవునండి, పెద్దల మాట సర్దిమూట, దాన్ని మనం పాటిస్తే తూచా తప్పకుండా సరిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సో ఎస్, రెన్యూవబుల్ ఎనర్జీస్ని వాడుకోవాలి, అండ్ మాట పొదుపు కూడా చాలా ముఖ్యమని కృష్ణ గారు ఇందాక చెప్పారు. బికాజ్ దట్స్ ట్రూ, అది ఇంకొక పర్స్పెక్టివ్ని ఓపెన్ చేసింది నాకైతే. ఎక్కడ మాట్లాడాలో తెలియడం కాదు, ఎక్కడ సైలెంట్గా ఉండాలో తెలిసిన వాళ్ళే మెచ్యూర్డ్ పీపుల్ అనేసి ఉంది. బికాస్ ప్రతి దగ్గర ఎవ్రీ టేబుల్ ఇస్ నాట్ మెంట్ ఫర్ అస్. మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి అన్నది నువ్వు డిసైడ్ చేయాలి, నాట్ ఎదుటి వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఒక టేబుల్ మీద ఒక చైర్ అనేది ఉంటుంది. సో ఆ టేబుల్ ఏది, విచ్ ఇస్ దాట్ టేబుల్ దట్ హ్యాస్ అ చైర్ ఫర్ యూ అన్నది చూసుకొని మెసులుకోవాలి. అంతేగాని టేబుల్ కనిపించింది కదా అని చైర్ వేసుకొని వెళ్తే మాత్రము అక్కడ మనకి రావాల్సిన విలువ, లేకపోతే మన వర్త్ని అక్కడ అడ్రస్ చేసేవాళ్ళు, రియలైజ్ చేసేవాళ్ళు ఉండరు. సో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వర్త్, నో యువర్ సెల్ఫ్ వర్త్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:28 స్టూడియో క్లాక్లో టైమ్. స్టే ట్యూన్డ్.

0: సో మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: సో చెప్పండి మురళి గారు.
1: యాక్చువల్గా స్కీమ్స్ అనేసరికి నేను ఏ జనరేషన్ని కూడా తప్పుగా భావించాను. ఏ జనరేషన్ స్టూడెంట్స్ పిల్లలు కూడా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్స్ అండి. ఆలోచన పరిధిలో కూడా చాలా ఉత్తీర్ణులై ఉన్నారు వాళ్ళు.
0: అవును,
1: అంటే ఏ విధంగా అంటే వాళ్ళ అర్థం చేసుకునే శక్తి ఒకటి చాలా ఉంది. కానీ దానికి కొంచెం మనం జాయిన్ అయితే బాగుంటుంది. పెద్దవాళ్ళము కొన్ని క్లూస్ ఇస్తే మంచిగా ఉంటాయి అనేది నా అభిప్రాయము.
0: అంతే, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి అంటారు.
1: అంతేనండి, ఎందుకంటే కొంచెం వాళ్ళకన్నా ఎక్కువ జీవితం మనం చూసినాం కదా.
0: అవును,
1: కొన్ని కొన్ని మంచి అభిప్రాయాల వల్ల మనం బాగుపడ్డ దినాలు ఉన్నాయి, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు పాలైనవి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ ఆ వాటిని ఇబ్బందికరమైన తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం.
0: అంతే, మనం చేసిన మిస్టేక్స్ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి అని అంటారు.
1: నేర్చుకోవాలి, అంతేనండి. ఇంకోటి ఏంటంటే కొంచెం వాళ్ళని మూవ్ చేస్తే బాగుంటది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం బాగుండే ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి నా దృష్టిలో.
0: అవును,
1: కాకపోతే ఏంటంటే మీ యొక్క ఫుడ్ నుంచి మీరు మంచి వైపు వెళ్తే మీ జీవితం బాగుంటుంది, మీ యొక్క వెల్త్ బాగుంటుంది. ఏ విధంగా అంటే మీరు ప్రోటీన్స్ లాంటి ఆ ఫుడ్ బాగా తీసుకొని మంచిగా ఉండాలి, స్పోర్ట్స్ లాంటివి అవన్నీ తీసుకొని బాగుండాలి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా వెల్త్ ఏంటంటే ఈరోజు సహజంగా నేను ఒక ఖనిజాన్ని తీసుకుంటున్నాను, బంగారం ఎగ్జాంపుల్ గా. మనము ఎక్కువ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినామంటే కరోనా వచ్చినప్పుడు, కరోనా అప్పుడుకి ఇప్పటికి ఆ ఉన్న గోల్డ్ ఏ ప్రైస్కి వెళ్ళింది, ఎందువల్ల వెళ్ళింది, దీనికి కారణం ఎవరు? కారణం అంటే రెండు కారణాలు. ఒకటి, ఫస్ట్ కారణం మనమే. ఆ మనంది ఏ విధంగా అంటే ఆ బంగారాన్ని ఫస్ట్ మన పెద్దవాళ్ళు ఏంటంటే ఒక షాప్కి వెళ్ళి బంగారం అంటే యాజ్ ఫిజికల్ గా తీసుకొని ఏదో ఆర్నమెంట్ చేసుకొని ఇంట్లో కొద్దిగా ఉండాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి రేపటి జనరేషన్కి అవసరం ఉంటుంది. కానీ దాన్ని పిల్లలు ఏం చేసారు, ఇప్పుడున్న జనరేషన్ ఏం చేసారు అంటే ETFs వైపు, అంటే దాన్ని ఒక ట్రేడింగ్ వైపు తీసుకెళ్ళారు.
0: రైట్, అదొక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా దాన్ని చేంజ్ చేశారు. రైట్,
1: తీసుకెళ్లేసరికి ఏమైపోయింది అది, 20కి ఇప్పటికి మీరు క్యాలిక్యులేషన్ వేసుకుంటే 100-200% ఎందుకు పెరిగింది అది? కారణం మనమే దానికి మేజర్ గా.
0: ఆల్ రైట్, సో మీరు బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కొంచెం డిమాండ్ పెరగడం వల్ల దాని

ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అయ్యి ఉంటాయి. బట్ దట్ ఈస్ కెప్ట్ అసైడ్, అది మొత్తం ఎకానమీ సిస్టమ్ టాపిక్స్ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు రియాలిటీ ఏంటి, వీ హ్యావ్ డిజిటల్ చాయిసెస్ ఆల్సో. ఫిజికల్ గోల్డే కాకుండా, ఫిజికల్ మెటల్సే కాకుండా, డిజిటల్లీ ఆల్సో వీ కెన్ పర్చేస్. కాబట్టి మన పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్. సో దాన్ని ఎలా డైవర్సిఫై చేసుకుంటారు, ఈక్విటీ షేర్స్, మీ విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ అండ్ విచ్ ఎవర్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఆ ఆప్షన్స్ని మాత్రమే ఎంచుకోవాలి. బికాస్ ఎక్కడ మిస్టేక్ అయినా ఆర్ మిస్టేక్ అయ్యే స్కోప్ ఉన్న ఐడెంటిఫై చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అందుకు మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ ఉన్న ఐటమ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. వెల్, మనము స్టూడియో క్లాక్లో టైం 7:32 అవుతుంది అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సేవింగ్స్. మీరు నాకు డయల్ చేయాల్సిన నంబర్ 0402323481 2104023230003 0402970471 5. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్. 7:38 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన నెక్స్ట్ కాలర్ పొదుపు గురించి మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. ఎవరో మాట్లాడేద్దాము. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు?
4: నా పేరు సుబ్బరాయుడు మేడం.
3: చెప్పండి
4: మేడం. పొదుపు చేయడము అంటే వేలల్లో లక్షలలో చేయనక్కర్లేదు మేడం. రోజుకు 100 రూపాయలు చేస్తే ఒక సంవత్సరానికి 36,500 అవుతుంది మేడం.
3: ఓకే,
4: ఒక పిల్లల మీద చేస్తారని మీరు చెప్పారు, ఆ టాపిక్ ఇచ్చినందుకు నేను అదే చెప్తున్నాను. పిల్లల చేతి మీద రోజుకు 100 రూపాయలు సరిపోతుంది మేడం.
3: అవును, చిన్నగా స్టార్ట్ చేయాలి అంటారు.
4: చిన్నగా మనకు 100 రూపాయలు మనకు కనపడదు. ఈ రోజుల్లో ఎట్లున్నాయంటే హోటల్లో సర్వర్ పనిచేసే వాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు 100 రూపాయలు పెద్ద సమస్య ఏం కాదు. 100 రూపాయలు పెద్ద సమస్య కాదు మేడం. 100 రూపాయలు సేవింగ్ పిల్లల పైన చేసుకుంటూ వస్తే వాళ్ళ మైనార్టీ దిగే లోపల దాదాపు 4 రూపాయలు అవుతుంది మేడం ఇంట్రెస్ట్ తో కలిపి.
3: ఓకే, అర్థమైందండి. సో ఎస్, ఇంత క్లారిటీ ఉంటే మనము డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ అండి. వెల్, సో అది ఇందాక ఆయన గారు చెప్పినట్టు పర్ డే ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది ఏ టైంకి ఎంత యాంప్లిఫై అవుతుంది అన్న క్లారిటీ మనకి ఉంటే ఆ హ్యూజ్ అమౌంట్ చూసాక ఆటోమేటిక్గా మోటివేట్ అయిపోతాము టు స్టార్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్. సేవింగ్ అంటే జస్ట్ అలా బ్యాంక్లో వేయడం కాదు. బ్యాంక్లో అలా వేస్తే యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యువర్ మనీ ఈజ్ లూజింగ్ వాల్యూ డ్యూ టు ఇన్ఫ్లేషన్. అది మల్టిప్లై అవ్వకుండా అలాగే కూర్చొని ఉంటుంది. అలా కాకుండా కొంచెము సెల్ఫ్గా చేయలేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు, సెబీ సర్టిఫై చేసిన అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ సెబీ పోర్టల్లో దొరికేస్తాయి అండ్ అవి తీసుకొని యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్ అండ్ గెట్ వాట్ ఎవర్ నీడ్ఫుల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు డూ. మీరు ఏమనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ గోల్ అండ్ అది అచీవ్ చేయడానికి ఏమేమి చేయాలి, ఈ బేసిక్ క్వశ్చన్స్తో ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే దారి వాళ్ళే చూపిస్తారు. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:40 స్టూడియో క్లాక్లో టైం. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.
0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad, every day at 8 a.m.

0: 7:49 క్లాక్ లో దాన్ని మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనతో ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, ఎవరు మాట్లాడేద్దాము. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: రేణుక అండి. బాగున్నారా అండి?
0: బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో చెప్పండి.
1: పొదుపు అంటే కరెంట్ పొదుపు చేయాలి, ఫుడ్ వేస్ట్ చేయొద్దండి.
0: ఓకే,
1: ఫుడ్ వాటర్ మనం వేస్ట్ చేయకుండా అని పిల్లలకి వేస్ట్ చేయొద్దు అని ఇప్పటి నుంచే చెప్పాలండి. అది వాళ్ళకి అలవాటు అవుతుంది పెద్ద అయ్యేసరికి.
0: అవునవునండి.
1: మనీ మనీ సేవ్ చేయాలి అని.
0: ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, పిల్లలు ఎంత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏది నేర్చుకున్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది. ద మోస్ట్ ఆఫ్ ద న్యూరల్ డెవలప్మెంట్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అయిపోతుంది అని అంటారు కాబట్టి. సో అప్పుడు మనం ఏది చెప్పినా వాళ్ళకి హెచ్ అయిపోయి ఉంటుంది. దే ఆర్ లైక్ వైట్ పేపర్. మనము ఏది రాస్తామో దే విల్ టర్న్ అవుట్ టు బి లైక్ దాట్. సో చిన్నగా ఉన్నప్పుడే వేస్టేజ్ అనేది అస్సలు చేయకూడదు అని వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా అయిపోయేలాగా మనం చేయాలి. అండ్ రాను రాను పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి సేవింగ్స్ అంటే ఏంటి, అసలు మనీ అంటే ఏంటి, మనీతో ఎలాంటివి చేయొచ్చు, ఏమేం చేయగలము, మనీని ఎలా లెజిటిమేట్గా సంపాదించాలి అని వాళ్ళ ఏజ్తో పాటు వాళ్ళకు అర్థమయ్యే విధంగా వేరియస్ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా మంచి హ్యాబిట్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పాకెట్ మనీ ఇచ్చి వాళ్ళతోని మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే యాజ్ అ పేరెంట్ నేను సిమిలర్ అమౌంట్ లేదా 2 టైమ్స్ ఆఫ్ ది అమౌంట్, నువ్వు 1 రూపీ పెడితే నేను 2 రూపీస్ నీ పిగ్గీ బ్యాంక్లో వేస్తాను అని చెప్తే వాళ్ళలో ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ వెన్ దే సీ ఇంత అమౌంట్ మనకి అక్యుమిలేట్ అయ్యాక మనం ఈ టాయ్ కొనుక్కుందాము, లేకపోతే ఇలా వి విల్ గో అవుట్ ఫర్ చారిటీ, ఇలా రకరకాలుగా వాళ్ళని కొంచెం ట్రీట్ చేయాలి. బికాజ్ వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ప్రాక్టికల్గా చెప్తేనే గుర్తుండిపోతుంది. ఏదన్నా ఫిజికల్గా చేస్తేనే ఓకే ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని అర్థమవుతుంది. సో యా, 7:51 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ అయిన సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకుంటూ దాని ఆదాయానికి గండికొట్టాయని, పాలకులు దీన్ని బంగారు బాతుగా మార్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. లోక్సభలో విపక్ష సభ్యుల నినాదాల నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షల్లో అక్రమాల నిరోధక బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. పలుమార్లు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ విరాళాల మళ్లింపు ఆరోపణలపై విచారణకు ఐజీ కిరణ్ ఎస్ నేతృత్వంలో 4 సభ్యుల సిట్ను ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో ఫారెన్సిక్ ఆడిటర్ను చేర్చి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైడ్రా నిర్వహణ, మౌలిక వసతులు, కార్యాచరణ వ్యయాల కోసం 72 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ను తక్షణమే హైడ్రా కమిషనర్గా తప్పించాలంటూ హైకోర్టు సీఎస్ సంజయ్ జాజుకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయన స్థానంలో ఒక ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు కట్టబెట్టాలని సూచించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఇప్పటి వరకు దాదాపు 63 కోట్ల ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం తెలిపింది. తాడిచెర్ల 2 ప్రాజెక్టును వేగవంతం చేసి స్థానికులకు 1000 ఉద్యోగాలు ఇవ్వాలని, విశ్రాంత సింగరేణి కార్మికులకు 10,000 పింఛను అందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నీనో పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొని ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టీజీఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 31న టీజీఐసెట్ కౌన్సిలింగ్

ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: 8:26 2 o'clock టైమీ వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఈరోజు మనము తెలంగాణలో బోనాల పండుగ గురించి మాట్లాడుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో జరుపుకునే చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక పండుగ బోనాలు. ఇది మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ రూపంలో ఉన్న గ్రామదేవతలను పూజించి మరియు కృతజ్ఞతలు తెలిపే వేడుక అన్నమాట. అయితే అసలు బోనం అంటే ఏంటి, బోనం గిన్నెలు ఎలా అలంకరిస్తారు అండ్ అమ్మవార్లకి ఎలా సమర్పిస్తారంటే, బోనం అంటే అన్నం అని అర్థము. కొత్త మట్టి లేదా ఇత్తడి కుండల్లో అన్నము, పాలు, బెల్లం కలిపి వండిన నైవేద్యాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ కుండల్ని వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి పైన దీపం పెట్టి ఉంచుతారు. దీన్ని మహిళలు తలపై మోసుకుంటూ మేళతాళాలతో ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారన్నమాట ఈ బోనాన్ని. అయితే ఈ బోనముకి చాలా పెద్ద చరిత్రే ఉంది, అదేంటో మాట్లాడుకుందాము ఈ పాట తర్వాత. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో. స్టే ట్యూన్డ్.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరతిచ్చి సురాపానంతో సోపతికి తావ దీపాలని పప్పతి పట్టినం జలభద్రంగా ఎల్లి రాబిటో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్. అయితే బోనాల చరిత్ర గురించి మాట్లాడుకుందామన్నాను. కాబట్టి 1830లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో ప్లేగ్ వ్యాధి సోకిందనమాట. దీనివల్ల చాలామంది మరణించారు. అప్పుడు అమ్మవారిని ప్రార్థించి మొక్కులు చెల్లించుకోగా ఈ వ్యాధి అనేది తగ్గింది. అండ్ ఆ కృతజ్ఞతగా ప్రతి ఏటా అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తారు అని ఒక హిస్టారిక్ స్టోరీ కూడా ఉంది అనమాట. అంటే వాళ్ళు అమ్మవారిని అంత నమ్మి మొక్కారు కాబట్టి ప్లేగ్ వ్యాధి పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అనేసి ఇప్పటికీ కూడా బోనం అనేది ప్రతి ఆషాఢ మాసంలో చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఇది కాకతీయులు ఇంకా నిజాం రాజుల కాలం నుంచి ఈ జానపద సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. దీనికి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉందన్నమాట. అయితే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని కూతురు ఇంటికి వచ్చిన భావనతో భక్తులు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంటే ఇంటికి ఆడపిల్ల వచ్చింది కదా అనేసి ఆమెకి మంచి

అన్నము వండి పచ్చగూర వండి ఆమెకి ప్రసాదం రూపంలో బోనం రూపంలో సమర్పించి మనం ఆ బోనాన్ని ప్రసాదంగా తీసుకుంటామన్నమాట. అండ్ సిటీలో బోనాలు అనేది చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్ అన్నమాట. గోల్కొండ బోనాల నుంచి లాల్ దర్వాజా లష్కర్ బోనాల వరకు ప్రతి ప్లేస్లో ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం అనేది వెళ్తుంది. వీటి విషయాల గురించి మాట్లాడుకుందాము. స్టేట్ యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9, నేను మీ ఆర్జే నందిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మరి బోనాల పండుగ ప్రఖ్యాత ఇంకా విశేషాల గురించి మాట్లాడుకుంటే, అమ్మవారిని శాంతింపజేయడం ద్వారా గ్రామానికి రోగాలు కష్టాలు రాకుండా కాపాడుతుందని నమ్మకం. అలాగే పండుగలో పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మరి పండుగ మరుసటి రోజేమో నిర్వహించే భవిష్యవాణి ద్వారా భవిష్యత్తు గురించి తెలుసుకుంటారని విశ్వాసము. దీని ద్వారా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, వచ్చే సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, పాడి పంటలు ఎలా ఉంటాయి, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా లేదా అని అమ్మవారు చెప్తుందన్నమాట. అదే భవిష్యవాణి. ఇంకా సిటీలో ఎక్కడెక్కడ బోనాలు జరుగుతాయి అండ్ వాటి విశేషాలు ఏంటో ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

8:47 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అయితే మన బోనాల ప్రఖ్యాతి మరియు విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్, తెలంగాణ బోనాల పండగలో అత్యంత ప్రఖ్యాత కలిగిన 3 ప్రధాన ప్రాంతాల విశేషాలు, వాటి చరిత్ర మరియు ప్రాముఖ్యత ఇక్కడ ఇప్పుడు చూద్దాము. గోల్కొండ బోనాలు, ఇవే మన మొదటి బోనం అన్నమాట. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబ మహాకాళి ఆలయం నుండి తెలంగాణ బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో పూర్వము రాజులు ఇక్కడ పూజలు చేసే

అధికారికంగా ప్రారంభమవుతాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో పూర్వము రాజులు ఇక్కడ పూజలు చేసేవారని ప్రతీతి. అయితే ఆషాఢమాసం మొదటి గురువారం లేదా ఆదివారం ఇక్కడ తొలిబోనం సమర్పిస్తారు. ఇక్కడి అమ్మవారిని శాంతింపజేయటానికి మన ప్రభుత్వము తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడి నుండి ప్రారంభమైన వేడుకలు నగరం మొత్తం విస్తరిస్తాయన్నమాట. ఆ తర్వాత మనకి ఉజ్జయిని మహాకాళి బోనాలు మొదలవుతాయి. వీటినే లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఇది జంట నగరాల్లోనే అత్యంత భారీ ఎత్తున జరిగే వేడుక. అయితే 1813లో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసరాల ప్రాంతాల్లో కలరా ఇంకా ప్లేగ్ వ్యాధి విస్తరించాయి. అప్పుడు నిజాం సైన్యంలో పనిచేస్తున్న సురిటి అప్పయ్య అనే సైనికుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శించుకొని వ్యాధి తగ్గితే సికింద్రాబాద్లో ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారన్నమాట. వ్యాధి తగ్గిన తరువాత 1815లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కార్యక్రమం అత్యంత ప్రసిద్ధమైనది. ఒక మహిళ పచ్చిమట్టి కుండపై నిలబడి అమ్మవారిని పూని భవిష్యత్తు విషయాలు, వర్షాల గురించి కూడా చెబుతుందన్నమాట. ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు. ఇవే మన పాత బస్తీలో బోనాలు. ఇక్కడ లాల్ దర్వాజా పాత బస్తీలో శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం బోనాలు ఒక పెద్ద ఉత్సవంగానే జరుగుతుంది. ఇదే మన లాస్ట్ బోనాలు అన్నమాట. 1908లో మూసీ నదికి వచ్చిన భయంకరమైన వరద వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. అప్పటి నిజాం రాజు మీర్ మొహమ్మద్ అలీ ఖాన్ శాంతి పూజలు చేసి లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారని, ఆ తర్వాత వరదలు తగ్గాయని చరిత్ర చెబుతోంది. ఈ వేడుక ముగింపులో నిర్వహించే ఘట్టం ఊరేగింపు పాతబస్తీ సంస్కృతికి అద్దం పడుతుంది. అంబారిపై అమ్మవారి ఘటాన్ని ఊరేగింపు చూడటానికి లక్షలాది మంది తరలి వస్తారు. అయితే మన లాల్ దర్వాజా బోనంతో ఈ ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. ఇంతటి చరిత్ర ఉన్న బోనాలు ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ మొదలైపోయాయి. గోల్కొండలో ఆల్రెడీ బోనాల సందడి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సండే లష్కర్ బోనాలు, ఆ తర్వాత లాల్ దర్వాజా బోనాలు. సో ఈ ఫెస్టివల్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. తెలియని వాళ్ళు ఇప్పుడు లైవ్గా విట్నెస్ చేసి ఆ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 8:51 స్టూడియో క్లాక్లో టైమ్. స్టే ట్యూన్డ్.

0: అబ్బా ఇంకొచ్చేసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి నీరా గారు, మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.
4: Surprise soon.

9:12 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, సో ఇవాళ బోల్డ్ అనే విషయాలు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము కాబట్టి ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ షో. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్. హగ్ యువర్ పేరెంట్స్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యూర్ జాక్ నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.